హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం భా

ఐశ్వర్యదాయ నమః ఓం అమరేశాయ నమః ఓం వరస్మై జ్యోతిషే నమః ఓం హస్కరాయ నమః ఓం రవయే నమః ఓం నిత్యస్తుత్యాయ నమః।

అటువంటి సమయంలో కైకసి రావణాసురుని యొక్క తల్లి అవిద్ధుడు అని చాలా వృద్ధుడైనటువంటి ఒక మంత్రి, మాల్యవంతుడు అని కైకసి యొక్క సోదరుడు, అంటే రావణాసురుడి యొక్క మేనమామ, మేనమామ గౌరవింపబడవలసినటువంటి వాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకి ధర్మబోధ

చేశారు. ఈ యుద్ధానికి అంతటికీ కారణం నువ్వు కేవలం సీతమ్మ తల్లిని తీసుకురావడమే. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యవద్దు, ఉపద్రవాలు కనపడుతున్నాయి, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, లంకాపట్టణం అంతా నశించిపోయే పరిస్థితి కనపడుతోంది, కాబట్టి నువ్వు తీసుకెళ్ళి సీతమ్మను అప్పజెప్పే. ఎవరు చెప్పినా ఏం చెప్తారండి, ఇదే చెప్తారు. చెప్పేవాళ్ళు మారతారు, ఒకరికన్నా ఒకరు చెప్తే వింటాడేమో అనుకుని విభీషణుడు చెప్తే వినలేదు, మాల్యవంతుడు వచ్చాడు, అవిద్ధుడు వచ్చాడు, కైకసి వచ్చింది. అంటే తల్లి, మేనమామ, సోదరుడు, మంత్రులు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పేవాళ్ళ జాబితా తరిగిపోతోంది, ఆయన మౌఢ్యం పెరిగిపోతోంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పారు, చెప్పినా ఆయన వినలేదు, సరికదా, కోపగించాడు మాల్యవంతుడి మీద. కోపగించి ఒక మాట అన్నాడు, ద్విధా భజ్యేయమప్యేనం నమేయంతు కశ్చిత్, ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. ఇదో చిత్రమైనటువంటి లక్షణం రావణాసురుని యందు. మీరు చూడండి, అలా ఉండకూడదు అని మీరు అన్నారనుకోండి, తప్పు అలా ఉండద్దు అన్నారనుకోండి, నేనేం చేయను, నా అలవాటు అంటే అలవాటేంటి, మార్చుకోమనే చెప్తున్నది. బుద్ధి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే, మీకు ఏ దుర్గుణం ఉందో దాన్ని నువ్వు మార్చుకోవడానికే బుద్ధినిచ్చాడు, అది మార్చుకోమ్మనే నేను చెప్తున్నాను అని మీరు అన్నారనుకోండి, నేను అదే మార్చుకోలేనని చెప్తున్నానంటాడు. మీరు చూడండి, మీరు ఎంత ప్రయత్నం చేయండి, ఒక్కొక్కరు తెల్లవారుజామున లేచేటట్టు మీరు చేయలేరు. ఎంత ప్రయత్నం చేయండి, వాళ్ళు లేవరు. రాత్రి అంతసేపు తెలివిగా ఉండవద్దు అని చెప్పండి, మీరు ఉంచలేరు. నువ్వు ఈ బలహీనతని అతిక్రమించు, నీలో బలం ఉంది ప్రోధి చేసుకో, మీరు ఎంత చెప్పండి వాళ్ళు ఏ మాట అడ్డుపెట్టి తప్పుకుంటారో తెలుసా అండి, నా స్వభావం అంటే తప్ప కాదు. నేను దీని నుంచి విముక్తుడనవుతాను, నేను ఇక ఈ పని చేయను అని మీరు సంకల్పం చేస్తే గట్టిగా మీరు బయటికి రాగలరు. కానీ వాడు ఏం చెప్తాడంటే, ఇదే నా స్వభావం అంటాడు. ఇది నా స్వభావం ఏంటి, అలా ఉండదు ప్రపంచంలో. స్వభావం అన్న మాట మీరు మార్చుకోగలరు, అందుకే ఈశ్వరుడు మీకు బుద్ధినిచ్చాడు. మిగిలిన ప్రాణులకన్నా మనుష్యునకున్న గొప్పతనం ఏమిటి, బుద్ధి ఉండడమే. ఆ బుద్ధితోనే జయించగలగాలి. ఎలా జయిస్తారు అంటే, భగవద్గీత అందుకే వచ్చింది. మీరు జయించడానికి మార్గాలు చెప్పింది గీత. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈశ్వరుణ్ణి ఉపాసన చేద్దామంటే చేయలేకపోతున్నారు, ధర్మాన్ని చేయలేకపోతున్నారు, మీరు పుణ్యాన్ని మూట కట్టుకోలేకపోతున్నారు. అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పాడంటే, ఎక్కడ మొదలెడతావో తెలుసా, నీ మనసు నా దగ్గర పెట్టు, మయ్యేవ మన ఆధత్సామయ బుద్ధిని నివేశయ, నీ మనసు నా దగ్గర పెట్టి, నీ బుద్ధి నా దగ్గర పెట్టు. అలా కుదిరితే ఇంకేం స్వామి, ఉండట్లేదు నా మనసు నీ దగ్గర. అప్పుడు ఏం చేస్తావో తెలుసా, దీన్ని పట్టుకొచ్చి నా దగ్గర పెట్టు, నీ మనసు ఉంచకపోని దీన్ని పట్టుకొచ్చి పెట్టు. సాయంకాలం వేళ అయ్యేటప్పటికి ఏదో దురలవాటు మీద కడుతోంది మనసు, దీన్ని పట్టుకొచ్చి రోజు శివాలయానికి వెడతాను అని ఒక నిర్ణయం చేసుకుని 6 నుంచి 7 శివాలయంలో కూర్చుంటాను అని తీసుకెళ్ళి దీన్ని అక్కడ మారేశారనుకోండి మీరు, ఇది ఏం చేస్తుందో తెలుసా అండి, దీనికి ఉన్న బలము బలహీనత అదే. పావుతకు 6 గుర్తు చేస్తుంది, గుళ్ళోకి వెళ్ళాలి కదా అంటే, అప్పుడు మీరు అన్నారనుకోండి ప్రమాదం వస్తుంది, అవును వెళ్ళాలి అంటున్నారనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి, మీకు 6 గంటలకి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడంలో సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అది మొదట్లో విముఖంగా ఉంటుంది, కానీ తర్వాత ఏం చేస్తుందంటే అలవాటు పడిపోతుంది. మీరు ఎటు తిరిగి ఏంటంటే, తగినంత కారణం లేకుండా దాన్ని ఎగ్గొట్టేసే ప్రయత్నం మీరు చేయకూడదు. ఏదో ఒక కారణాన్ని మీరు చూపించి దాన్ని మానేయడానికి మీరు అనుమతించడం అవకాశం ఇచ్చారనుకోండి, మానేస్తుంది. ఏముంది కారణం మానేయడానికి, ఏమైనా ఉందా బలమైన కారణం, లేదు బలమైన కారణం. అయితే నువ్వు చేయవలసిందే అని మీరు అన్నారనుకోండి, అది మీ మాట వింటుంది. కాబట్టి శరీరాన్ని తీసుకెళ్లడంతో మొదలుపెట్టి మెల్లిగా మనసుని స్వాధీనం చేసుకోమని చెప్తుంది శాస్త్రం. మనకి గీతాచార్యుడు అదే చెప్తాడు, ఈయనంటాడు, ద్విధా భజ్యేయమప్యేయం నమేయం తు కశ్చిత్, నా శరీరం 2 ముక్కలైపోని, నా శిరస్సు నా తల నుంచి వేరైపోని, ఏషమే సహజో దోష, ఈ శరీరంలో ఒక గుణం ఉంది, స్వభావోదురతిక్రమ, నా స్వభావాన్ని నేను అతిక్రమించలేను, ఏమిటో తెలుసా, ఈ పుర్రెలో ఏది పుట్టిందో అదే చేస్తుంది కిందది. ఈ కిందదుంది చూశారు, ఇది ఈ పైనున్నది ఏం చెప్పిందో అదే చేస్తుంది. చేతులు మంచివే, ఎవరి చేతులు చెడ్డవు కావు,
అయ్యా మీ

చేత్తో కొంచెం ఓ పండిద్దురు ఓ కాయిద్దురు అంటారు. ఏ ఆయన చేతికి పండిస్తే, ఆయన చేత్తో పండిస్తే కాయిస్తే గొప్పది ఎందుకు అయింది? ఆయన చెయ్యి ఈశ్వరుణ్ణి ఆరాధించింది, ఏ మీ చెయ్యి ఎందుకు ఆరాధించట్లా? మీ మనసు చెప్పిన మాటని మీ మనసు ఆరాధించమని మీ చేతికి చెప్పలేకపోతోంది. అయ్యా మీ చేత్తో పండివ్వండి అన్న వాళ్ళు మీ చెయ్యి కూడా అలా అయ్యేటట్టు ఎందుకు చేసుకోలేకపోతున్నారు?

0: లేకపోతే గురు పరంపర అన్నది ఎలా ఉంటుందండి? శంకరాచార్యుల వారితోనే అయిపోవాలి గురు పరంపర. అలా ఉండకుండా ప్రవహిస్తోందంటే ఆ చెయ్యి ఎంత శక్తివంతమో అటువంటి చేతితో ఇంకొకడు కూడా ఆ పదవిలోకి వస్తూనే ఉన్నాడు ఆ కుర్చీలోకి. అంటే అటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? ఉన్నారు. మరి నీకెందుకు రావట్లేదు ఆ శక్తి? నువ్వెందుకు ఇంకోటి చూసి కొంత మంచి అయినా చేయలేకపోతున్నావు? అంటే అలా ఆదర్శంగా తీసుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయమును నీ మనసుకి కల్పించడంలో నువ్వు విఫలమైపోతున్నావు. మనసు బలహీనతకే నువ్వు లొంగుతున్నావు. ఈ దీనికి అడ్డేమని చెప్పి తప్పుకుంటారో తెలుసా అండి? ఇది దీని నుంచి వేరైనా నా స్వభావం అంతే. నన్ను చంపేయండి, నన్ను నరికేయండి, నేను అంతేనండి, నేను మారనంటాడు ఒక్కొక్కడు. అంటే రావణ బుద్ధి ప్రవేశించింది అని గుర్తు. ఇదే మాట మాల్యవంతుడితో అన్నాడు, నన్ను చంపేయి, నన్ను నరికేయి, నన్ను రెండు చెయ్యి. అంటే ఈ శరీరాన్ని రెండుగా చెయ్యి, ఇక్కడ కోసేస్తావో ఇక్కడ కోసేస్తావో నీ ఇష్టం. ఎక్కడికి కోసేసినా రెండైపోతుంది, అంటే చచ్చిపోతాను. చచ్చిపోతాను కానీ నా బుద్ధి మారదు. ఇంతే. ఏమిటో తెలుసా? స్వభావో దురతిక్రమ, నా స్వభావం నేను మార్చుకోలేనన్నాడు అంతే. ఈ మాట ఎక్కడైనా మీకు వినపడింది అనుకోండి, ఎవరొచ్చి చెప్పినా నేనన్నదే చేస్తాను తప్ప నేను ఇంకోళ్ళు చెప్పింది వినను అన్నాడు అనుకోండి, ప్రమాదపు టంచులలో నిలబడ్డాడు అని గుర్తు. కాబట్టి ఆ మాట నోటి వెంట రాకూడదు. ఇది తావత్ సముద్రేతు సేతుర్బద్ధో యుదృచ్ఛయ రామేణ విస్మయక్వోత్ర ఎనతే భయమాగతం. ఏమిటి మీ అందరూ వచ్చి రాముడు వచ్చేసాడు, వానరులు వచ్చేసారు, సేతు కట్టేశారు, సేతు దాటేశారంటారేమిటి? సేతు కట్టేయడం పెద్ద కష్టమా? సముద్రం ఏమిటి? ఓ పిల్ల కాలువ. ఓ పిల్ల కాలువలో తీసుకొచ్చి ఇంత మట్టి పోస్తే సేతు వస్తుంది. అంటే సేతు కట్టేశాడు, సేతు కట్టేశాడు, సముద్రం ఏమన్నంత గొప్పదా అన్నాడు. ఇంకెవరు చెప్తారండి? ప్రారంభంలో ఏమన్నాడు, సముద్రానికి సేతు కట్టాడంటే మాటలు కాదన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, అది పిల్ల కాలువ, దానికి సేతు కడితే ఆశ్చర్యం ఏమిటి మీకు? దానికి అంత భయం ఏమిటి? నేను ఇంద్రుణ్ణి జయించాను, నేను యక్షుణ్ణి జయించాను, కిన్నెరుల్ని జయించాను, కింపురుషుల్ని జయించాను, రాముడు మానవుడు, నాకు పెద్ద లెక్క, నేను చంపేస్తాను. యుద్ధకాండని యుద్ధకాండగా విండం ఒక ఎత్తు, యుద్ధకాండలోంచి మనలో మార్చుకోవలసిన విషయాలను విండం ఒక ఎత్తు. కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు అన్నాడు, ఆశీర్వచనం చేశాడు. అంటే పెద్దలైన వారు ఏం చేయగలరు? బాగుండాలని మీరు కోరుకుంటున్నారు, ఆయనేమో బాగుండడానికి సిద్ధంగా లేడు. కాబట్టి మీరు కోప్పడి శాపవాక్కు విడిచిపెట్టారనుకోండి, ఇంకా తొందరగా పాడైపోతాడు. మీరు ఎందుకు వచ్చారు? బాగు చేయడానికి వచ్చారు. ఇప్పుడు బాగుపడే దృష్టి వీడికి కలుగుగాక అనో ప్రార్థన చేసి వెళ్ళాలి. అప్పుడు మీ పెద్దరికం నిలబడిందని గుర్తు. మీరు కోపానికే వశులైపోయారు అనుకోండి, అప్పుడు మీ పెద్దరికమైనట్టు అది కలిపోయినట్టే కదా. అలా ఉండకూడదు కదా. కాబట్టి మాల్యవంతుడు అన్నాడు, జయాశిషాచ రాజానాం వర్ధయిత్వా యథోచితం మాల్యవాన్ అభ్యనుజ్ఞాతో జగామస్వం నివేశనం. నాయన నీకు జయము కలుగుగాక అని ఆశీర్వదించి నేను బయలుదేరనా అని అడిగి ఆ భవనాన్ని విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమైనా బాధపడతాడా? వినలేదని ఆయన బాధపడ్డాడు అనుకోండి, ఆయన కూడా జారిపోయినట్టు. తన కర్తవ్యం తాను నిర్వహించాడు. నేను చెయ్యవలసిన విషయం నేను చేశాను, నేను చెప్పగలిగింది చెప్పాను. వినకపోతే వాడి కర్మ, నేనేం చేస్తాను? నేను దగ్గరుండి చేయిస్తానా? వన్ కెన్ టేక్ ఏ హార్స్ టు యూ పాండ్ బట్ యూ కాంట్ మేక్ ఇ డ్రింక్. మీరు గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళగలరేమో కానీ నీరు తాగించగలరా? తాగించలేరు. అందుకే కదండీ మహాసత్పురుషుడైనటువంటి వాడి కడుపున ఒక్కొక్కసారి దుర్మార్గుడు పుడుతుంటాడు. కారణం ఏంటంటే ఎదురుగుండా తండ్రి ఉంటే తానెలా దుర్మార్గుడు కాగలిగాడు గుణనిధి కథలో? అంటే తన మనసుని తాను నిగ్రహించలేకపోయాడు కాబట్టి పాడైపోతాడు అంతే. కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత రామచంద్రమూర్తి సైన్యాన్నంతటినీ తీసుకుని ఒక్కసారి అసలు ఆ అంతఃపురం, ఆ లంకాపట్టణం, దాని వైభవం చూడాలి అనుకున్నారు. లంకలో ఉన్న విచిత్రం ఏమిటంటే దక్షిణ తీరంలో దీని గురించి విశ్వకర్మ చెప్తారు. ఎక్కడ చెప్పారంటే ఉత్తరకాండలో చెప్పారు, ఇక్కడ చెప్పలేదు కానీ ఉత్తరకాండలో ఉంది ఆ విషయం. 100 యోజనముల సముద్రాన్ని దక్షిణ తీరంలో దాటి విడితే 2 మహాద్భుతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి, ఒకటి సువేలము, ఒకటి త్రికూటము. ఈ 2 పర్వతాల్లోనూ త్రికూటం మీద లంక ఉంటుంది, సువేలం మీదకి రాముడు ఎక్కుతాడు. సువేల పర్వతం మీదకి రాముడు వానర సైన్యంతో కలిసి ఆ పర్వత శిఖరంపైకి వెళ్ళాడు. అక్కడి నుంచి లంకాపట్టణంలోకి ఆ ఉన్నటువంటి నగరాన్నంతటినీ చూద్దాము అని. కాబట్టి ఇప్పుడు ఆయన సువేల పర్వతం మీదకి ఎక్కేటప్పటికి చీకటి పడింది. అక్కడే అందరూ ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు ఉదయం ఆ పర్వత శిఖరం నుంచి లంకాపట్టణంలోకి చూశారు.
1: చూసేటప్పటికీ

రావణాసురుడు నివసించేటటువంటి ప్రాసాదం కనపడింది. ఆ ప్రాసాదంలో తస్యాం గోపుర శృంగస్థం రాక్షసేంద్రం దురాసదం శ్వేత చామర పర్యంతం విజయఛత్రశోభితం రక్తచందన సంలిప్తం రత్నాభరణ భూషితం నీలజీమూత సంకాశం హేమసంఛాదితాంబరం ఐరావత విషాణాగ్రైహి ఉత్కృష్టక్షిణవక్షసం శశలోహిత రాగేణ సంవీతం రక్తవాసస సంధ్యా తపేన సంవీతం మేఘరాశి మివాంబరే. వెంటనే అలా చూసేసరికి తెల్లటి గొడుగు కింద అమూల్యమైనటువంటి పట్టుబట్ట కట్టుకుని నల్లటి మబ్బు కిందకి దిగితే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో చిత్ర విచిత్రమైనటువంటి బంగారు ఆభరణములను ధరించినటువంటి వాడై గుండెల మీద ఐరావతం తన కొమ్ములతో కుమ్మి తన యొక్క దంతములతో కుమ్మితే ఏర్పడినటువంటి గాయములతో కూడినటువంటి వాడై చివులపిల్లి రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతనంతో కూడిన ఎర్రచందనాన్ని ఒళ్ళంతా అలదుకున్నవాడై చాలా విలాసంగా ఒక ఆసనం మీద మేడ మీద కూర్చున్నటువంటి రావణాసురుడు కనపడ్డాడు. కనపడగానే ఎవరికి ఎక్కువ కోపం రావాలి? రామచంద్రమూర్తికి రావాలి. కానీ రాముడు నిగ్రహించుకున్నాడు, ఇది జితక్రోధ, ఎక్కడ అవసరమో అక్కడ బయట పెడతాడు. కానీ సుగ్రీవుడు తప్పు అని మీరు చెప్పడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, తొందరపడి తప్పని చెప్పేయడం చాలా తేలిక. అపారమైనటువంటి ప్రేమ ఉన్నవాడు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. వెంటనే ఒక్క దూకు దూకి ఎగిరి రావణాసురుడు యొక్క అంతఃపురంలో పడ్డాడు. పడి ఆ కూర్చున్నటువంటి ఆ రావణుని యొక్క కిరీటాన్ని పట్టుకుని లాగేశాడు. లాగేసి ఒక్కసారి దాన్ని తీసి నేలకేసి కొట్టాడు. ఆ కిరీటం లేకుండా నిలబడిపోయినటువంటి రావణుడు వచ్చినవాడు సుగ్రీవుడు అని గుర్తించాడు. లోకనాథస్య రామస్య సఖాదాసోస్మి రాక్షస నమయా మోక్షసే యత్వం పార్థివేంద్రస్య తేజస ఇత్యుక్త్వా సహసోత్పత్య పుప్పులువేతస్య చోపరి అకృష్యముకుటం చిత్రం పాతయిత్వా పతద్ధువి సుగ్రీవస్తం పరోక్షం మే హీనగ్రీవో భవిష్యసి అంటాడు రావణాసురుడు. ఆ కిరీటం తీసి నేలకేసి కొట్టి ఒక్కసారి రావణాసురుడిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి కిందకి తోసేశాడు. ఆయన నేల మీద పడిపోయాడు. పడిపోయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి లోకనాథస్య రామస్య, లోకనాథుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సఖుణ్ణి నేను, నా పేరు సుగ్రీవుడు, నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలియబడ్డాడు. రావణుడు అన్నాడు, నా కంట పడలేదు కాబట్టి సుగ్రీవుడివి, ఇక నా కంట పడ్డావు కాబట్టి నువ్వు గ్రీవము లేనివాడు అవుతావు, అంటే కంఠం లేనివాడు అవుతావని ఇద్దరూ కలియబడ్డారు. చాలా విశేషమైనటువంటి మల్ల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని పైకి తీశాడు. ఇది చమత్కారంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు గమనించాడు, ఓహో మాయాయుద్ధాన్ని ప్రారంభం చేశాడు. మాయాయుద్ధం ఎప్పుడూ టక్కరితనంగా ఉంటుంది. ధర్మయుద్ధం మాయాయుద్ధం ముందు నిలబడగలదా అంటే చిట్ట చివరికి నిలబడుతుందనే చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పకపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు. కానీ తాత్కాలికంగా మాత్రం మాయాయుద్ధాన్ని జయించడం అంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి ఒక్క క్షణంలో మాయాయుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడి అంతఃపురం నుంచి ఒక్క దూకు దూకి మళ్ళీ రామచంద్రమూర్తి ఉన్న చోటుకు వచ్చి సువేల పర్వత శిఖరం మీద నిలబడ్డారు. వెంటనే రాముడు అన్నాడు సుగ్రీవుడితో, అద తస్మిన్ నిమిత్తాన్ని దృష్ట్వా లక్ష్మణ పూర్వజ సుగ్రీవంశం పరిష్వజ్య తదావచనమబ్రవీత్ అసంమంత్ర్య మహాసార్ధం తదిదం సాహసంకృతం ఏవం సాహసకర్మాణి నకుర్వంతి జనేశ్వరాః సంశయే స్థాప్యమాం చేదం బలం చ స విభీషణం కష్టం కృతమిదం వీర సాహసం సాహసప్రియ ఇదానీం మా క్రుధా వీర ఏవం విధమచింతితం తై కించిత్ సమాపన్నే కిం కార్యం సితయా మమ భరతేన మహాబాహో లక్ష్మణేన మవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః ఆగతే పూర్వం ఇతి మే నిశ్చితామతి జానతశ్చాపితే వీర్యం మహేంద్ర వరుణోపమ హత్వాహం రావణం యుద్ధే సుషత్ర బలవాహనం అభిషిచ్య చ లంకాయాం విభీషణమధాపి చ భరతే రాజ్యమావేశ్య త్యక్షే దేహం మహాబల. ఓ సుగ్రీవ, నువ్వు అకస్మాత్తుగా ఇటువంటి సాహసోపేతమైన పనులు చేస్తుంటావు, ఉన్నవాడివి ఉన్నట్టు అకస్మాత్తుగా వెళ్ళి రావణాసురుడి మీద పడి యుద్ధం మొదలుపెట్టావు కదా. యుద్ధం అన్న తర్వాత జయాపజయములు ఎటు వస్తాయో తెలియదు కదా.

ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు నాకు అసలు సీతమ్మ లభించినా ఏమిటి ఉపయోగం? లక్ష్మణుడే నా పక్కన ఉన్నా ఏమిటి ఉపయోగం? నన్ను నమ్మిన ప్రాణమిత్రుడు, నా కొరకు ఉపకారం చేద్దామని వచ్చిన వాడు జరగలానిది జరిగి శరీరాన్ని విడిచిపెడితే నేను ఉండగలనా? నేనేమనుకున్నానో తెలిసాను వెళ్ళిన తర్వాత. సుగ్రీవుడు తిరిగి రాకపోతే ఈ క్షణంలోనే రావణాసురుణ్ణి సంహరించిన తరువాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి నేను కూడా నా శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. ఇక తిరిగి వెళ్లే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను నీతో పాటు స్వర్గలోకానికి రావాలి అని అనుకున్నాను. కాబట్టి ఇంకెప్పుడూ నువ్వు ఇటువంటి దూకుడుతో కూడిన చేష్టితములు చేయవద్దు, సాహసములు చేయవద్దు. అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రియత్వం అంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు రాముణ్ణి నమ్మి, ఒక్కసారి మీరు రామ కింకరుడయ్యారనుకోండి, అంతే. ఇక రామచంద్రమూర్తి మీతో అంత స్నేహంగా, అంత ప్రీతిగా ఆయన ఉంటారు. ఆయన ఉంటారు అనడానికి లోకంలో ఎన్ని ఉదాహరణలున్నాయో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తి కాపాడారో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రక్షించారో మహానుభావుడు. కాబట్టి సుగ్రీవుడు అన్నాడు, తవ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవ రావణం మర్షయామి కథం వీర జానన్ పౌరుషమాత్మనః. ఈ దుర్మార్గుడే నీ భార్యని అపహరించిన వాడన్న భావన నాలో కలగగానే ఇది స్నేహప్రియత్వం. ఎంత ప్రేమో చూడండి ఆ సుగ్రీవుడికి. నీ భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడు వీడే అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో నేను నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను, అందుకని ఒక్కసారి ఎగిరి అక్కడికి వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేశాను తప్ప దీని వలన వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు ఆశ్వాసమును, మనశ్శాంతిని పొందవలసినది అన్నారు. తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏ ద్వారం దగ్గర ఎవరు నిలబడాలో చెప్పారు. చెబుతూ ప్రధానంగా మన సైన్యానికి ఉండవలసినటువంటి లక్షణం ఒక్కటే, జరిగేటటువంటి యుద్ధం వానరులకు నరులకు రాక్షసులకు జరుగుతోంది. రాక్షసులు కామరూపులు, కామరూపులు రాత్రి యుద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరు అన్నది మనకి తెలియదే. వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే మన వేషాలు వాళ్ళు కడతారు. మనం మీకు కామరూపాలు తెలుసు కాబట్టి మీరు కామరూపాలు పొందితే నేను బాణప్రయోగం చేసేటప్పుడు ఎవరు వానరుడో ఎవడు రాక్షసుడో తెలియదు. కాబట్టి ఒక్క వానరుడు నా చేత నలిగిపోయినా నేను ఈ యుద్ధానికి రావడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు మాత్రం కామరూపములను తీసుకొనరాదు. వానరులందరూ వానరులుగానే ఉండాలి. ఒక్క ఏడుగురు మాత్రమే మనుష్య రూపంలో తిరగాలి ఈ యుద్ధ భూమిలో. ఒకటి నేను, రెండు లక్ష్మణమూర్తి, మూడు విభీషణుడు, నలుగురు విభీషణుడి యొక్క సచివులు. ఈ ఏడుగురు మాత్రం మనుష్య రూపాలతో తిరుగుతారు. మిగిలిన వాళ్ళందరూ వానర రూపాలతోనే ఉండాలి. అప్పుడు నాకు బండ గుర్తు ఏమిటంటే ఏడుగురు మనుష్యులు, మిగిలిన వానరములు నా వాళ్ళు, కనబడ్డ రాక్షసులందరూ రాక్షసులే, లేకపోతే అయోమయ అవస్థ వస్తుంది. మీరు అప్పుడప్పుడు రాక్షసులుగా మారడం మొదలు పెడితే, ఇప్పుడు ఎలా సాహసం చేశారో అలా కామరూపాలు పొందితే నేను కూడా తొందరపడి రాక్షసుడే అనుకుని బాణం వేసేస్తే నా వారిని నేను చంపుకోవడం అవుతుంది. ఇదే మనకి కొండ గుర్తు. ఏడుగురు మనుష్య రూపంలో ఉంటారు, మిగిలిన వాళ్ళు వానర రూపంలో ఉంటారు. అంటే మీరు ఒకటి గమనించాలి, తన కార్యం నడిచిపోవడం రాముడికి ప్రధానం కాదు, తనని నమ్మి వచ్చిన వాళ్ళని ఎంత జాగ్రత్తగా రక్షించాలన్న దాని మీద రాముడి యొక్క లక్ష్యం ఉంటుంది. రావణుడైతే తను కోరుకున్న కోరిక తీరితే చాలు, దానికోసం ఎంతమంది నిహతులైపోయినా ఆయనకి పట్టింపు ఉండదు. ఇది ఇద్దరికీ తేడా. కాబట్టి ఎవరిని పట్టుకుంటే బతుకుతారు, ఎవరిని పట్టుకుంటే మడిసిపోతారు. రాముణ్ణి పట్టుకున్నవాడు ఎప్పటికీ బతుకుతాడు, రావణుణ్ణి పట్టుకున్నవాడు ఎప్పుడైనా మడిసిపోతాడు. ఇది తీర్పు. కాబట్టి యుద్ధానికి వ్యూహాన్నంతటినీ రచించారు. రచించిన తర్వాత వాళ్ళందరూ వెంటనే చెట్లు పీకేశారు, పర్వత శిఖరాలు పీకేశారు, శిలలు పట్టుకొచ్చేశారు. వాళ్ళందరూ ఇంకా రామచంద్రమూర్తి ఓ అనడమే తరువాయి వెళ్ళి ఆ ప్రాకారముల మీద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో రాముడు పరమధర్మాత్ముడు, ఆయన అన్నాడు, ఎప్పుడూ యుద్ధాన్ని యుద్ధంగా ప్రారంభించకూడదు, ఒక్క మంచి మాట మనం చెప్పవలసి ఉంటుంది. అప్పుడు కూడా వినకపోతే ఇక చంపడం వినా మార్గం లేదు. ఇది ఆయన ధర్మం. అంటే ఇప్పుడు మీరు రామావతారానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏది గుర్తించవలసి ఉంటుందంటే ఎన్ని తప్పులు చేశాడన్నది రాముడు చూడడు, మారగలవా ఇది చూస్తాడు.

0: FM 90.4.
1: మిరప విత్తనాల పాగు తయారీ. ఒక మంచి విత్తనాల పాదుని తయారు చేయడంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే, అయినా ఆ శ్రమకి విలువుంది. విత్తనాల పాదు చక్కగా తయారైతే దాదాపు గింజలన్నీ మొలకెత్తుతాయి, మొలకలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ విధంగా అటువంటి మొలకల్ని నాటితే మీ పంట ఆరోగ్యంగా మొదలవడమే కాక పురుగులని తెగుళ్ళని అరికట్టగలుగుతుంది. కూరగాయల నాసిరకం విత్తనాలని నాటడానికి అలవాటు పడిన రైతులు నాణ్యమైన విత్తనాలని మొదటిసారి వాడుతున్నప్పుడు ఎక్కువ విత్తనాలని వాడతారు. దాంతో సన్నగా మరీ పొడవుగా ఎదిగిన మొలకలు ఎక్కువగా వచ్చి నాటుతున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదొక సమస్య. ఈ వీడియోలో బలమైన ఆరోగ్యవంతమైన మొలకలని ఇవ్వగల మిరప విత్తనాల పాదుని తయారు చేయడాన్ని నేర్చుకుందాం. మంచి విత్తనాల పాదు తయారీ నాణ్యమైన విత్తనాలతో మొదలవుతుంది. రోగ నిరోధక శక్తి గల రకాల విత్తనాలని వాడాలి. ఏ రకాల విత్తనాలని వాడాలని మీ ఎక్స్టెన్షనిస్ట్ ని గానీ, మీరు నమ్మే విత్తనాల డీలర్ ని గానీ అడగాలి. దక్షిణ బెనిన్లోని గ్రాండ్ పోపోకి చెందిన రీటాగ్నా బడి తన విత్తనాల పాదులోని విత్తనాలని కీటకాలు తినేయకుండా ఏం చేస్తుందో చూద్దాం.
2: బూడిద తీసుకుని మట్టి బెడ్డలు అవి లేకుండా మెత్తటి బూడిద మిగిలేలా బాగా జల్లిస్తాం. దాన్ని విత్తడానికి ముందు విత్తనాలతో కలుపుతాం. ఈ బూడిద విత్తే వరుసల్లో చల్లితే కీటకాలు విత్తనాల్ని తినవు. బూడిద వాసన పురుగుల్ని తరిమివేస్తుంది.
1: మీకు చిన్న పొలం ఉండి అందులో మిరప పంట వేయాలనుకుంటే వ్యవసాయ డీలర్ నుంచి సీడింగ్ ట్రేలని కొనవచ్చు. ఈ ట్రేలని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. పెద్ద పొలాలకైతే విత్తనాల పాదులు చేసి మిరప విత్తనాలని వాటిలో విత్తడం మంచిది. మొలకలకి నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి విత్తనాల పాదుని నీటి వనరుకి దగ్గరలో ఏర్పాటు చేయాలి. విత్తనాల పాదు మీరు నాట్లు వేయబోతున్న పొలానికి దగ్గరలో ఉంటే నాట్లు వేసే సమయంలో పని తేలికవుతుంది. ఫిలిప్ హౌజ్ వివరిస్తున్నట్టుగా విత్తనాల పాదులు చేయబోతున్న స్థలాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి.
3: మట్టిలో ఉండే వేళల్లో వేటిలో నుంచి పరాన బక్కులు వస్తాయో మనం చెప్పలేం, కాబట్టి మట్టిని తిరగదోడితేనే అందులోని వేళ్లన్నీ పోతాయి.
1: విత్తనాల పాదుని మీటర్ వెడల్పున చేస్తే అందులోకి వెళ్లకుండా బయట నుంచే మొలకలని సరిచేస్తుండవచ్చు. విత్తనాల పాదుని మీకు కావలసినంత పొడవుగా చేసుకోవచ్చు. వర్షపు నీళ్ళకి విత్తనాలు కొట్టుకుపోకుండా పాదుని సమం చేయాలి. ఏటవాలుగా ఉన్న భూముల్లో చిన్న పాదులైతే కొట్టుకుపోవడం తగ్గుతుంది. విత్తే ముందు పాదుని బాగా తడపాలి. నాసిక ఇసుక ఎక్కువగా ఉండే తన పొలంలో విత్తనాల వరుసలు చేసే ముందు ఫిలిప్ కోళ్ల పెంటలని కూడా ఒక పొరగా వేస్తాడు. కోమేకి చెందిన మార్టిన్ సోసూలా, మీరు కూడా కంపోస్ట్ ని గాని ఆవు పేడని గాని అలాంటి ఎరువులు ఇంకేవైనా గాని వాడవచ్చు.
3: నేను గబ్బిలాల గొద్దలను వాడతాను. వాటిని విత్తనాలకు పూస్తే మొలకలు బాగా వస్తాయి. గొద్దల్లో పోషకాలు ఎక్కువ కాబట్టి ఆ మొలకలు చాలా బలంగా ఉంటాయి. పైగా ఆ గొద్దల వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగవు. ఆవు పేడలో ఒకసారి ఉండే కలుపు మొక్కల విత్తనాల వల్ల మీరు నాటే విత్తనాలకి సమస్య రావచ్చు. అందుకే గబ్బిలాల గొద్దల కోసం వెతుకుతాను.
1: విత్తనాల పాదులో ఒక కర్రతో తక్కువ లోతు వరుసలు చేయాలి. ఈ వరుసలు పాదు పొట్టి వైపుకి సమాంతరంగా ఉండాలి. వాటి మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఒక్కో వరుసలో కొన్ని విత్తనాలు వేయాలి. మంచి విత్తనాలైతే దాదాపు ప్రతి విత్తనము మొలుస్తుంది కాబట్టి వేసిన విత్తనాలకి మధ్య ఎడం ఉండాలి. ఎక్కువ విత్తనాలు వేయవద్దు. వాటి వల్ల పొడవుగా పల్చగా బలహీనంగా ఎదిగే మొలకలు ఎక్కువగా మొలుస్తాయి. కూరగాయల విత్తనాలు చాలా వరకు చిన్నవే ఉంటాయి కాబట్టి వాటిని ఉపరితలానికి దగ్గరలో విత్తాలి. విత్తనాలని

0: కప్పేలా మెత్తటి మట్టిని పైన చల్లాలి. విత్తిన తర్వాత మళ్లీ నీళ్లు పెట్టాలి. విత్తనాల పాదుని గడ్డితో గాని తాటాకులతో గాని కప్పితే చెమ్మ నిలిచి ఉంటుంది. పెద్దగా వాన కురిసినా సాగునీళ్ల ప్రవాహం వచ్చినా విత్తనాలు కొట్టుకుపోవు.
1: నాట్లు వేసే చోట చెదలుంటే గడ్డిని ఆ మట్టి మీద పరవకూడదు. పరిస్తే చెదలు మీ నర్సరీని పాడు చేయగలవు.
0: విత్తనాల పాదుకి రోజుకి 2 సార్లు నీళ్లు పెట్టాలి. దాదాపు 8 రోజుల తర్వాత మిరప మొలకలు వస్తాయి. మొలకలు పెరుగు రాకుండా మల్చ్ని జాగ్రత్తగా తొలగించాలి. మొలకలు క్రమేపీ ఎండకు తట్టుకునేలా మార్టిన్ ఒక కప్పుని ఏర్పాటు చేస్తాడు. వారానికోసారి కొన్నేసి తాటాకులను తొలగిస్తూ నాట్లు వేసే సమయానికి మొలకలు బలంగా అయ్యేలా చూస్తాడు. వర్షాకాలంలో మిరప మొలకలు 2-3 వారాలవైతే వాటిని నాటవచ్చు. మొలకలు ఎండాకాలంలో ఎక్కువ బాధపడతాయి, కాబట్టి 4 వారాల వయసు వచ్చాక నాటాలి. విత్తనాల పాదుని ఎలా తయారు చేయాలో తెలిసింది కాబట్టి చేపట్టవలసిన ఇతర చర్యలేమిటో చూద్దాం. మొలకలని బలంగా చేయడానికి ఫిలిప్స్ వాటి వరుసల మధ్య చిన్న వరుసల్ని తవ్వుతాడు. ఈ చిన్న వరుసల్లో వారానికోసారి కోళ్ల పెంటని చేర్చుతాడు. తాజా పెంట తగిలితే విత్తనాలు మాడిపోవచ్చు, కాబట్టి అది విత్తనాలకి తగలకుండా అలా అరికడతాడు. ఇదివరకు మీ పంట నెమటోడ్లు రోగాల బారిన పడి ఉంటే పొలాన్ని శుభ్రం చేయడానికి అనేక పద్ధతులున్నాయి. క్రిముల్ని చంపడానికి చాలా పద్ధతులు వేడిని వాడతాయి. ఎండిన పంట అవశేషాలని విత్తనాల పాదు మీద కాల్చవచ్చు. లేదా గ్రాండ్ పోపోకి చెందిన బాసిల్ అగ్బాగ్లీ చెప్తున్నట్లు ఇంకా సమర్థవంతమైన పద్ధతిని వాడవచ్చు.
1: విత్తనాల పాదుని చేసి ఒక పీపాని కాస్తాం. అందులో ఇసుక ఎరువుని కలిపి వేస్తాం. ఆ మిశ్రమాన్ని కాసేపు వేడెక్కనిచ్చి దాని పాదు మీద జల్లుతాం. విత్తే ముందు నీళ్లలో తడుపుతాం.
0: మట్టిని అప్పుడప్పుడు తిరగదోడితే వేడి మట్టి లోపలకంతా చేరి క్రిముల్ని చంపుతుంది. మట్టి ముట్టుకోలేనంతగా వేడెక్కాలి. వేడి మట్టిని పాదు మీద పొరగా వేయాలి. దాంతో కిందనున్న మట్టి కూడా వేడెక్కి అందులోని క్రిములన్నీ పోతాయి. అరగంట తర్వాత కిందనున్న మట్టి చల్లబడిందేమో చూడాలి. వేడికి మిరప విత్తనాలు మాడిపోకుండా ట్రేస్ చేసి విత్తే ముందు పాదుకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు అంటుకుపోకుండా బాసిల్ ఒక గిన్నెలో విత్తనాలని అంతే మొత్తంలో జల్లించిన ఇసుకని కలుపుతాడు. విత్తేటప్పుడు అంటుకున్న విత్తనాలని వేరు చేస్తాడు. దానివల్ల ప్రతి విత్తనానికి బలమైన మొలకగా ఎదగడానికి తగినంత ఎడం ఏర్పడుతుంది. విత్తనాల వరుసల మీద శుభ్రపరిచిన మట్టి ఎరువులని పల్చని పొరగా పోయాలి. క్రిములే కాక ఇతర ప్రాణులు కూడా మీ విత్తనాలని నాశనం చేయగలవు. పురుగుల నుంచి జంతువుల నుంచి విత్తనాలని కాపాడాలి. దొంగలి పురుగులు, గొల్లభామలు, కోళ్లు, మేకలకి మీ విత్తనాల పాదులో మహాప్రీతిగా మేస్తాయి. విత్తనాల పాదుని రోజుకి ఒకసారైనా తనిఖీ చేయాలి. అవి చిన్నవి కాబట్టి కీటకాలని ఒక్కోసారి చేత్తోనే తీసేయవచ్చు. విత్తనాల పాదు మీద ఒక జాలిని కడితే రాత్రి పగలు రక్షణ ఏర్పరిచే సాధనంగా పనికొస్తుంది. ఏవి లోపలికి చొరబడకుండా దాన్ని సరిగ్గా మూయాలి. మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. విత్తనాల పాదుని నీళ్ల అందుబాటుకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలని వాడాలి. మొలకల్ని తేలిగ్గా చేరడానికి వీలయ్యేలా విత్తనాల పాదు వెడల్పు మీటర్ ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా బలహీనంగా ఎదిగి నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదు మీద గడ్డి గాని తాటాకులు గాని ఇతర మల్చ్ గాని పరిస్తే ఎండావానల తాకిడి నుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి పురుగులు జంతువుల బారి నుంచి విత్తనాలని కాపాడవచ్చు. సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన ఆరోగ్యమైన మొలకలే ఆరోగ్యమైన మంచి ఉత్పాదకత గల పంటకి ప్రారంభం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై

0: లు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడదు.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజనర్స్, మరి వాటి ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ ఆజ వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, ఇవాళ మన ప్రోగ్రామ్ లో అయితే మనం రక్తానికి ఉన్న ప్రత్యేకతల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు మన శరీరంలో రక్తం కొన్ని కాలువల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. రక్తం ద్వారానే శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, ఆహారం అందుతుంది. ఇవి సరిగ్గా అందకపోతే ఆ భాగాలకు గ్యాంగ్రీన్ వచ్చి కూలిపోతాయి. గుండె నుంచి రక్తం పెద్ద రక్త నాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాల్లోకి ప్రవహించి మరిన్ని సన్నని రక్త నాళాలుగా విభజించేసి కెపిలరీస్ అనే కణాలను చేరుకుంటుంది. ఇలా రక్తం ప్రవహించే దారిలో ఉన్న చిన్న పెద్ద నాళాలన్నింటినీ కలిపితే 26,12,008 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, బోనోసైట్స్, లింఫోసైట్స్ లాంటి రకరకాల పదార్థాలు ఉన్నాయి. ఎర్ర రక్త కణాల జీవకాలం 120 రోజులు. ఈ చిన్న కాలువల్లోనే ఒక ఎర్ర రక్త కణం 75,000 రౌండ్లను గుండె నుంచి అవయవాల భాగాల వరకు పూర్తి చేస్తుంది. గుండె ముడుచుకోవడం వల్ల ఆక్సిజన్తో కూడిన రక్తనాళం శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన రక్తం వెనక్కి వచ్చి గుండె ద్వారా ఊపిరితిత్తుల్లో చేరుతుంది. ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఎర్ర రక్త కణాల ద్వారా ఆక్సిజన్ శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. ప్లాస్మా ద్వారా ఆహార చర్యలు సరఫరా అవుతాయి. తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించిన ఫారిన్ బాడీస్ ను నాశనం చేయడంతో ఇవి నిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతూ రక్తంలోని ప్లేట్లెట్స్, అతి చిన్న రక్త కణాలు రక్తస్రావం కాకుండా కాపాడతాయి. ప్లేట్లెట్స్ కి అంటుకునే శక్తి లోపించినా, అగ్రిగేట్ జరగకపోయినా, కణాల క్వాలిటీ తగ్గినా రక్తస్రావాన్ని సరిగ్గా అరికట్టలేవు. ప్లేట్లెట్స్ విపరీతంగా పెరిగితే క్యాన్సర్ రావచ్చు. వీటికి ఎర్ర రక్త కణాల్లాగా న్యూక్లియస్ ఉండదు. న్యూక్లియస్ నుంచి డివైడ్ అయ్యే లక్షణాలు ఉంటాయి. మరి వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Please subscribe to Madhura Audio.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు మన టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. అగ్రన్యూలో సైటోసిస్ వచ్చినప్పుడు తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు యాంటీబయోటిక్స్ తో అరికట్టుకుంటే మరణం సంభవించవచ్చు. సాధారణంగా తెల్ల రక్త కణాలు క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో 6,000 నుంచి 8,086 అంగుళాలు ఉంటాయి. లుకేమియా అనే వ్యాధి వచ్చినప్పుడు ఇవి 100,000 దాకా పెరుగుతాయి. ఒక ఘన మిల్లీమీటర్ కు 50,00,000 ఎర్ర రక్త కణాలు ఉంటాయి. వీటిలో హిమోగ్లోబిన్ అనే ఐరన్ ఉన్న పదార్థం ఉంటుంది, అందుకనే ఇవి ఎర్రగా ఉంటాయి. ఐరన్ ఒక ప్రోటీన్ ఉన్న పదార్థం. హిమోగ్లోబిన్ కు ఆక్సిజన్ ను ఆకర్షించే గుణం ఉంటుంది. రక్తం ఊపిరితిత్తుల గుండా ప్రవహించినప్పుడు ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్నప్పుడు హిమోగ్లోబిన్ బాగా ఎర్రబారుతుంది, దాన్ని ఆక్సిహిమోగ్లోబిన్ అని అంటారు. ఆక్సిజన్ తగ్గినప్పుడు హిమోగ్లోబిన్ నలుపు రంగుగా మారుతుంది. ఇలా 3-4 నెలలు ఎర్ర రక్త కణాలు పనిచేశాక లివర్ స్పైన్ చిదిపి వేస్తాయి. అలా చిదిపిన ఎర్ర రక్త కణాల్లోని ఐరన్ ఎముకల లోపల ఉన్న మజ్జధాతువులో ఏర్పడుతుంది. దాన్ని ఉపయోగించి మజ్జధాతువు కొత్త రక్త కణాలు పుట్టింపచేస్తాయన్నమాట. ఐరన్ నూతన రక్త కణాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆహారంలో ఐరన్ 2.5 ఉన్న పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, ఇప్పటిక మనం మన టాపిక్ నైతే కంటిన్యూ చేద్దాం. తెల్ల రక్త కణాలను న్యూరోసైట్స్ అని అంటారు. వీటిలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని న్యూక్లియస్ లో ఉంటాయి. ఇవి రంగు రూపం లేని కణాలు. వీటి సంఖ్య ఎర్ర రక్త కణాల సంఖ్య కన్నా తక్కువ ఉంటుంది. తెల్ల రక్త కణాలు మధ్య ధాతువుల్లో నుంచి లింఫ్ గ్రంథుల్లో తయారవుతాయి. రక్తంలో ప్రవహించేటప్పుడు ఈ తెల్ల రక్త కణాలు తమ ఆకారాన్ని అవసరమైన విధంగా మార్చుకోగలవు. కెపిలరీల గోడల్లోని సూక్ష్మ రంధ్రాల ద్వారా ఇవి దూరిపోగలవు. శరీరంలోకి ప్రవేశించిన పరాయి వస్తువులను, సూక్ష్మ క్రిములను ఇవి చుట్టుముట్టి మింగేస్తాయి. ఇన్ఫెక్షన్ లో వీటి సంఖ్య పెరుగుతుంది. ఇలా తెల్ల రక్త కణాలు పెరగడాన్ని న్యూక్లియోసైటోసిస్ అని అంటారు. కానీ టైఫాయిడ్ లాంటి క్రిమిదోషాల్లో న్యూరోసైటోసిస్ సంఖ్య తగ్గుతుంది. ఈ స్థితిని న్యూకోపనియా అని అంటారు. రక్తంలో ఉండే ద్రవ భాగాన్ని ప్లాస్మా అని అంటారు. ఇందులో రక్త కణాలు తేలుతుంటాయి. ప్లాస్మా లేత పసుపులో ఉంటుంది. ఇందులో 100-90% వరకు నీళ్లు, 10% వరకు ఘన పదార్థాలు ఉంటాయి. అందుకనే రక్తం పల్చగా ఉండి వేగంగా ప్రవహిస్తుంది. ప్లాస్మాలో ఉండే ఘన పదార్థాలు ముఖ్యంగా ప్రోటీన్లై ఉంటాయి. అందులో 3 రకాలు ఉంటాయి. అవొచ్చేసి అల్బుమిన్, గ్యాబ్యులిన్, ఫైబ్రోకోజిన్. ప్రోటీన్లే కాకుండా జీర్ణనాళం నుంచి వచ్చిన ఎమైనో యాసిడ్స్, కొవ్వులు, గ్లూకోజ్, లవణాలు, విటమిన్లు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు, అనాళిక గ్రంథుల హార్మోన్లు, ఎంజైమ్స్, వ్యర్థ పదార్థాలైన యూరియా, యూరియాసిడ్ వంటి లవణ పదార్థాలు ప్లాస్మాలో ఉంటాయి. రక్తంలో ఇన్ని విశేషాలు ఉండడంతోనే రక్త పరీక్షల ద్వారా ఎన్నెన్నో విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. మరి లిసనర్స్, విన్నారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. విన్నని మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలు

ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: FM 90.4
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం

పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: तु रसं सयः तत्र विस्रम्भमालभ्य प्रहरेतं गतस्पृहा.
1: హీనులు అల్పబుద్ధులు అయిన వారితో సంధి చేసుకోరాదు అని అనుటలో సంశయం ఏమీ లేదు. ఆ విధంగా విశ్వాసాన్ని కలిగించి అజాగరూకులై ఉండటను గమనించి వారు ద్రోహమును కావింతురు సుమా.
0: అశాస్త్రచక్షుర్నృపతి

0: పరిచయం లేని పాలకుడు గుడ్డివాడని చెప్పబడతాడు. మరి అట్టి నిరక్షరాస్యుడైన రాజే నిజంగా గుడ్డివాడు కాని కండులేనివాడు కాదు సుమా.
1: కండు లేనివాడు దుష్ట మార్గముల వైపు పోడు, కాని శాస్త్రచక్షువుగాని రాజు మదము చేత గుడ్డివాడే అసత్పదగామి అవుతున్నాడు కదా.

0: पुष्टयम् मायोपेक्षेन्द्रजालं च सप्तोपाय प्रकीर्तिता.
1: సామదాన భేద దండ ఉపాయములనే చతుర ఉపాయములతో పాటు మరో మూడు కూడా ఉన్నవి. మాయ, ఉపేక్ష, ఇంద్రజాలము అను ఈ మూడున్నూ చేరి మొత్తము ఉపాయములు ఏడున్నూ రాజనీతిలో చెప్పబడుతున్నవి.

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

స్వభావంగానే అందమైన దానికి వేరే ప్రసాదనములు అవసరంలేదు. ముత్యాలు మళ్లీ స్నానం పెట్టిన వాటికి అందమును సమకూర్పవల్నా?

0: భాతి.
1: గుణముగలవాడు ఎక్కడ ఎట్టి పరిస్థితిలో ఉన్నా ప్రకాశిస్తూనే ఉంటాడు. మణి తల మీద ఉన్నా, కంఠసీమ మీద ఉన్నా, చేతులకు పెట్టినను, పాదపీట మీద ఉన్నను శోభగానే ఉంటుంది కదా.

0: అయ్యా.
1: ఆలస్యం చేయటం వల్ల పనులనేవి చెడిపోతాయి, దరిద్రము వల్ల బుద్ధి నశిస్తుంది, యాచించటం వల్ల గౌరవం దెబ్బతింటుంది, దుష్ట కార్యాలు కులగౌరవాన్ని పాడు చేస్తాయి. శ్రోతలు ఇంతవరకు

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం,
0: సెల్ 9989342009.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని టండ్రా ప్రాంతాలు పాఠం వింటారు.
1: హలో ప్రమోద్, ఏం చేస్తున్నావయ్యా ఇక్కడ?
2: గుడ్ మార్నింగ్ అంకిల్.
1: అరే, మీ ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారే, అంతా కలిసి ఏం చేస్తున్నారేంటి?
2: అందరం కలిసి హోంవర్క్ చేస్తున్నాం అంకిల్.
1: వెరీ నైస్ ప్రమోద్. ఇంతకీ నీ స్నేహితుల్ని నాకు పరిచయం చేయనే లేదయ్యా.
2: సారీ అంకిల్. ఈమె లత.
3: నమస్తే అంకిల్.
1: నమస్తే.
2: ఇక ఈమె పల్లవి.
4: నమస్తే అంకిల్.
1: నమస్తే.
2: మరి ఇతనేమో రాంబాబు.
4: నమస్తే అంకిల్.
1: అరే ఏంటో ఇలా వణుకుతున్నావు? ఫుల్ షర్ట్ పైన స్వెట్టర్ వేసింది చాలక శాలువా కూడా కప్పుకున్నావు, అయినా వణుకుతున్నావేంటి? జ్వరం వచ్చిందా ఏం?
2: లేదంకిల్, వీడికి శీతాకాలం వస్తే చాలు, చలికి తట్టుకోలేడు. వీడిదంతా స్పెషల్.
1: ఇక్కడ చలికే వీడు తట్టుకోలేకపోతే మరి టండ్రా ప్రాంతాల్లో అయితే ఇంకా ఇంతే సంగతులు.
2: అంటే టండ్రా ప్రాంతాల్లో చలికి అసలు తట్టుకోలేమా అంకిల్?
1: చలికి తట్టుకోలేమా అని నెమ్మదిగా అడుగుతున్నావా తల్లి? ఎక్కడ చూసినా మంచు గడ్డ కట్టుకుని ఉంటుందమ్మా.
2: అంకిల్ అంకిల్, అసలు టండ్రా ప్రాంతాలు అంటే ఏమిటి? మాకు టండ్రా ప్రాంతాల గురించి వివరంగా చెప్పరు? మాకు పాఠం కూడా ఉంది అంకిల్, ఇంకా చెప్పలేదు.
1: అరే అలాగా అయితే తప్పకుండా చెప్తాను. ఇసుక ఎడారిలో ఎక్కడ చూసినా ఇసుక కనిపించినట్లే టండ్రా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గడ్డ కట్టిన మంచు కనిపిస్తుందర్రా. ఈ మంచు ఎడారులనే
2: టండ్రాలు అంటారు.
1: భేష్, సరిగ్గా ఊహించావు. అయితే ఈ టండ్రాలు ఎక్కడున్నాయో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు లత?
2: ఆర్కిటిక్ వలయం అంటారు అంకిల్.
1: మరి 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్నో ప్రమోద్?
2: అంటార్కిటిక్ వలయం.
1: ఆ ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు, అంటార్కిటిక్ వలయం నుండి దక్షిణ ధ్రువం వరకు ఈ టండ్రా భూములు వ్యాపించి ఉన్నాయన్నమాట.
2: ఈ ధ్రువ ప్రాంతాల్లో విపరీతమైన చలిగా ఉంటుందని, ఎక్కడ చూసినా మంచు గడ్డ కట్టుకుని ఉంటుందని, అసలు ప్రజలు నివసించటం చాలా కష్టమని అంటారు కదంకిల్, నిజమేనా?
1: నిజమే పల్లవి, సరిగ్గా అలాంటి వాతావరణమే ఈ టండ్రా ప్రాంతాల్లో ఉంటుంది. అంతేకాదు ఇక్కడ సంవత్సరంలో దాదాపు 9 నెలల నుండి 10 నెలల వరకు చలికాలమే ఉంటుందర్రా.
2: అంటే వేసవికాలం కేవలం 2-3 నెలలే అన్నమాట.
1: అరే రాంబాబు లెక్కల్లో కూడా ఫస్టేనే. అంతేకాదు ఇక్కడి ఉష్ణోగ్రత కేవలం 0 డిగ్రీల నుండి 10 డిగ్రీల వరకే ఉంటుంది. అసలు తమాషా ఏమిటంటే మనం నీరు పైకి విసిరితే కింద పడేలోగా మంచు గడ్డ అయిపోతుందంటే నమ్మండి.
2: మరి మనకేమో ఐస్ ముక్క పైకి విసిరితే కింద పడేలోగా నీరైపోతుంది కదంకిల్.
1: అవునమ్మా, మనది ఉష్ణ దేశం కదా. ఇంకో ముఖ్యమైన విషయం, ఉత్తర అమెరికాలోని టండ్రా ప్రాంత ప్రజలనేమో ఎస్కిమోలు అని, ఐరోపా ఆసియాలోని టండ్రా ప్రాంత ప్రజలను లాపులు అని అంటారరా. ఇక్కడ జనాభా చాలా తక్కువ, ఎప్పుడూ శీతోష్ణ స్థితి, అతి శీతలంగా ఉండటం, భూమి ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండటం వల్ల చెట్లు అసలే పెరగవు.
2: అయితే వేసవిలో ఇక్కడ ఎలా ఉంటుంది అంకిల్?
1: వేసవిలో మాత్రం గుబురు గుబురుగా గడ్డి, రంగురంగుల పూల మొక్కలు పెరిగి చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది సుమా.
2: ఇంతకీ అక్కడ మనకు మళ్ళీ ఎద్దులు, ఆవులు, గేదెలు, మేకలు, కుక్కులు వంటి జంతువులు ఉంటాయా ఉండవా?
1: మంచి ప్రశ్నే వేశావు. నువ్వు చెప్పిన జంతువులేవి అక్కడ ఉండవు, కానీ అక్కడ చలికి తట్టుకునే విధంగా లావుపాటి చర్మం కలిగిన ధ్రువపు జింక, కస్తూరి మృగము, ధ్రువపు ఎలుగుబంటి, ధ్రువపు నక్క, ధ్రువపు కుక్క ఉంటాయి. మరో విశేషం ఏమిటంటే ఉత్తర ధ్రువ ప్రాంతంలోనేమో మీకు తెలిసిన ఒక పక్షి, దక్షిణ ధ్రువ ప్రాంతంలో మాత్రం మీకు తెలియని మరొక పక్షి చాలా ప్రసిద్ధి చెందినవి. అవేంటో ఊహించండి.
2: మాకు తెలిసిన పక్షి అంటే ఏంటబ్బా? ఆ కాకి. పావురం. కొంగ.
1: ఇవేవి కావర్రా, రాత్రిళ్ళు తిరుగుతూ ఉంటుందే.
2: మరి దక్షిణ ధ్రువ ప్రాంతంలోనో?
1: నేను ముందే చెప్పానుగా మీకు తెలియదని, అది నేనే చెప్తాను. ఆ పక్షి పేరు పెంగ్విన్. ఏది చెప్పండి?
5: పెంగ్విన్.
1: ఇక్కడి సముద్ర తీరాల్లో ఎక్కువగా దొరికే చేపల పేర్లు కూడా విచిత్రంగానే ఉంటాయర్రా.
2: అవేంటో త్వరగా చెప్పండి అంకిల్.
1: చెప్తా, నిదానమే ప్రధానం. ఆ చేపల్ని సీలు, వాల్రస్ అని అంటారోయ్.

0: అంతేకాకుండా అంటార్కిటికాలో పెద్ద పెద్ద తిమింగిలాలు, సముద్రపు ఏనుగులు విరివిగా ఉంటాయి.
1: అంకిల్ అంకిల్, నాకు పెద్ద అనుమానం.
0: చెప్పమ్మా, మీరు అనుమానాలు ఏవి దాచుకోకూడదు. వెంట వెంటనే అడిగి వాటిని తీర్చుకోవాలి.
1: ఇంత కష్టమైన ప్రాంతంలో అసలు ప్రజలు ఎలా ఉంటున్నారో, బోల్డ్ అన్ని ఇబ్బందులు ఎదురుకావు.
0: నిజమేనమ్మా, ముఖ్యంగా వారు విపరీతమైన చలిని

0: మీరే చెప్పండి అంకుల్.
1: వీటినే ఇగ్లూలు అంటారు. వీరు సీలు కొవ్వు నుండి నూనెను తీసి ఆ నూనెతో ఇంట్లో దీపాలు వెలిగించుకుంటారు. ఈ దీపాల వల్ల ఈ ఇగ్లూలలో కాస్త వెచ్చదనం కూడా వస్తుంది. మరి ఎండాకాలం మాత్రం సీలు జింక చర్మాలతో ఏర్పరచుకున్న గుడారాల్లో నివసిస్తారు.
2: అంటే సంవత్సరంలో 2-3 నెలలు వీరు గుడారాల్లో ఉంటారన్నమాట.
3: పర్వాలేదే, వేసవి ఎంత కాలం ఉంటుందో నీకు బాగానే తెలిసిందమ్మా. ఇకపోతే జింకలను వేటాడటం, చేపలు పట్టడం వీరి ముఖ్యమైన వృత్తులు. వీళ్ళు జంతువులను బాణాలతో వేటాడతారరా.
0: జింకలను అంటే బాణాలతో వేటాడతారనుకోండి, మరి చేపలను ఎలా పడతారు?
1: వీరు కూడా సముద్రాల్లోకి చిన్న చిన్న పడవల్లోనే వెళ్తారరా. ఈ పడవల్నే కాయక్స్ అంటారు. ఇప్పుడు వీరిలో కూడా నాగరికత కాస్త అభివృద్ధి చెందిందయ్యా. వేటకేమో బాణాల బదులు తుపాకులు, కాయక్స్కు బదులు మోటారు పడవలు, ఇంకా ఇగ్లూలకు బదులు కలపతో తయారైన ఇండ్లు వచ్చేశాయి. అయినా వీరు మాత్రం ఎల్లప్పుడూ ఒకే చోట ఉండనే ఉండరు.
4: అంటే సంచార జీవులన్నమాట. అయితే వీరు ఒక చోట నుండి మరొక చోటకి ఎలా ప్రయాణం చేస్తారు అంకుల్? మనలాగా గుర్రాలు ఒంటెలు ఇవేవి ఉండవన్నారే, మరి నడిచే వెళ్తారా?
1: లేదమ్మా, వీరు కుక్కలు లాగే స్లెడ్జ్ బండ్లలో ప్రయాణం చేస్తారు.
2: అయ్యో అదేంటి, కుక్కలు ఎక్కడైనా బండ్లు లాగుతాయా?
1: టండ్రాల్లో కుక్కలే బండ్లలు లాగుతాయమ్మా.
0: బాగుంది, మనకేమో గుర్రపు బండి, వారికేమో కుక్కలు లాగే స్లెడ్జ్ బండి, అంతే కదా అంకుల్?
2: మనకు మాత్రం గుర్ర బండ్లు ఎక్కడున్నాయి? ఏదో సినిమాల్లో తప్ప.
5: మనకేమో ఎద్దుల బండి, హై హై, వారికేమో స్లెడ్జ్ బండి, భౌ భౌ.
1: ఆగండి ఆగండి, కుక్కలే కాదు, ఒక్కొక్కప్పుడు ఈ స్లెడ్జ్ బండ్లను ద్రోపు జింకలు కూడా లాగుతాయి. నిజానికి లాపులకు ఈ ద్రోపు జింక కామధేను అన్నమాట. కామధేను అంటే తెలుసు కదా, ఏది కావాలంటే దాన్ని ఇస్తుంది.
4: అంటే వారి కోరికలన్నీ తీరుస్తుందా అంకుల్?
1: అన్నింటినీ కాకపోయినా వారికి అవసరమైన పాలు, మాంసం, చర్మం అన్నీ దీని నుండే లభిస్తాయి. అందుకే ద్రోపు జింకను అట్లా అంటారమ్మా.
0: మరి జింకల్నైనా వారు బాగా పెంచుకోవచ్చు కదా అంకుల్?
1: అదే చేస్తున్నారయ్యా వాళ్ళు. అక్కడి ప్రభుత్వాలు కూడా వీరి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా రెయిన్ డీర్ అంటే ద్రోపు జింక చర్మాల వ్యాపారం జోరుగా సాగేందుకు ఎంతో కృషి చేస్తున్నారు కూడా. చూడండరా, ఈరోజు టండ్రా ప్రాంతాల గురించి మీరు బాగా తెలుసుకున్నట్లే కదా.
0: చాలా బాగా తెలుసుకున్నాం అంకుల్.
1: అయితే మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవటానికి నన్ను కొన్ని ప్రశ్నలు వేయమంటారా?
0: అడగండి అంకుల్, తక్కువ జవాబు చెప్తాం.
1: సరే, టండ్రాలు అంటే ఏమిటి పల్లవి?
0: మంచు ఎడారులు.
1: అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి రాంబాబు?
5: ఆర్కిటిక్ వలయం మరియు అంటార్కిటిక్ వలయాల నుండి ఆ ధ్రువ ప్రాంతాల వరకు మంచు ఎడారులు వ్యాపించున్నాయి అంకుల్.
1: అమ్మో, క్లుప్తంగా చెప్పటం కూడా నేర్చుకున్నావే. మరో ప్రశ్న, ఎస్కిమోలు అని ఎవరిని అంటారు లత?
4: ఉత్తర అమెరికా ప్రాంతంలోని టండ్రా ప్రజలను ఎస్కిమోలు అంటారు అంకుల్.
1: మరి లాపులు ఎవరు, నువ్వు చెప్పు ప్రమోద్.
0: అలాగే అంకుల్, ఐరోపా ఆసియా ప్రాంతాలలోని టండ్రా ప్రజలు అంకుల్.
1: వెరీ గుడ్. మరి టండ్రా ప్రాంతంలోని జంతువుల పేర్లు చెప్పగలవా పల్లవి?
0: ఓ చెప్తాను, ద్రోపు జింక, ద్రోపు ఎలుగుబంటి, ద్రోపు నక్క.
1: చెప్పు.
0: ద్రోపు నక్క, తర్వాత
1: ఇంకా ఎవరు చెప్తారు?
5: నేను చెప్తానంకుల్, కస్తూరి మృగము.
1: అది వెరీ గుడ్. మరి ఇప్పుడు వేయబోయే ప్రశ్నకు కూడా రాంబాబే సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రజలు ముఖ్య వృత్తులు ఏమిటి లత, నువ్వు చెప్పు.
4: అదేంటంకుల్, రాంబాబుని అడుగుతానని నన్ను అడిగారు.
1: అవునమ్మా, రాంబాబు పేరు చెప్పగానే మీరంతా మీకేమీ సంబంధం లేనట్లే పరధ్యానంలో పడిపోవటం నేను గమనించలేదనుకున్నారా?
0: సారీ అంకుల్.
1: పర్వాలేదు, ఇప్పుడు చెప్పమ్మా వీరి ముఖ్య వృత్తులేవో.
4: వేట, చేపలు పట్టడం.
1: వీరు మంచు గడ్డలతో నిర్మించుకున్న ఇళ్ళని ఏమంటారు పల్లవి?
0: ఇడ్లీలు. ఇడ్లీలు కాదు అంకుల్, సారీ, ఇగ్లూలు. ఇగ్లూలు ఉదయం ఎన్ని ఇడ్లీలు తిన్నావేంటి, ఇంకా అదే కలరిస్తున్నావు.
2: చూడండి అంకుల్, ప్రమోద్ నన్ను ఎగతాళి చేస్తున్నాడు.
1: సరే సర్లేండి, ఇకపోతే ఇక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో దొరికే చేపల పేర్లు చెప్పగలవా రాంబాబు?
5: వాటిని సీలు, వాల్రస్ అంటారండి.
1: చివరగా ఒక్క ప్రశ్న వేస్తాను, అదేమిటంటే ఈ టండ్రా ప్రాంతాల్లో

0: ఒక వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారు. అదేమిటమ్మా లత, సరిగ్గా చెప్పాలి.
1: రెయిండీర్ చర్మాల వ్యాపారం అంకుల్.
2: మీకు ఈరోజు చాలా శ్రమ ఇచ్చాము. మాకు ఎన్నో తెలియని విషయాలు ఈరోజు మీ వల్ల తెలిసాయి. థ్యాంక్స్ అంకుల్.
3: థాంక్యూ అంకుల్.
0: అరే రే, ఇందులో శ్రమ ఏముందరా? నిజానికి నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీరు సెలవుల్లో అప్పుడప్పుడు ఇలా తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండండి.
1: అలాగే అంకుల్, తప్పకుండా. వస్తాం అంకుల్.
0: బాయ్.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని టండ్రా ప్రాంతాలు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ఉష్ణ మండల ఎడారులు పాఠం వింటారు.
5: అన్నయ్య, ఏం తింటున్నావు? నాకు కూడా కాస్త పెట్టవు ప్లీజ్ అన్నయ్య.
6: నేను ఇవ్వను
5: అన్నయ్య. మొన్న నా బర్త్డే నాడు నీకు బోల్డ్ చాక్లెట్లు కేకులు ఇవ్వలేదు.
6: సర్లే, ఇంత తీసుకో.
5: అబ్బా ఎంత బాగుందో. అవును, ఏంటిది?
6: ఇది ఖజూర్.
5: అంటే?
6: ఏమో నాకు తెలీదు, అయినా ఖజూర్ అని అంటారుగా. ఆ అదిగో అక్కయ్య వస్తుంది, అడిగి తెలుసుకుందాం.
7: ఏమిటర్రా, ఏదో తెలుసుకుందాం అనుకుంటున్నారు?
5: అది కాదక్క, ముందు చూడు.
7: ఏమిటమ్మా? ఓహో, ఖర్జూర పండా.
5: ఖర్జూర పండా కాదక్క, ఇది పండు కాదు, ఖజూర్ కదా.
7: ఎవరు చెప్పారేమిటి?
5: రాహుల్ అన్నయ్య చెప్పాడు.
7: చూడండి, ఇది నిజానికి ఖర్జూర పండే, అయితే ఖజూర్ అని అంటారు.
6: అక్క, ఈ పండ్లు ఎక్కడ పండుతాయో చెప్పవు.
7: పండడం కాదు రాహుల్, కాస్తాయి. నువ్వెప్పుడు చూసుండవులే. అసలు ఖర్జూరపు చెట్లు చూడలేం, ఎందుకంటే వీటిని చూడాలంటే మనం ఎడారి ప్రాంతాలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళలేం, బాగా వేడిగా ఉంటుంది.
5: అక్క, ఎడారులంటే ఏమిటి? వేడిగా ఉండడం ఏమిటి?
7: ఎడారులంటే మనకు కొన్ని సినిమాల్లో చూపిస్తారు, చూసారా? ఎక్కడ చూసినా ఇసుక ఉంటుందే, అది ఎడారంటే. ఒంటెల మీద తప్ప ఇంకో వాహనం మీద ఎక్కి ప్రయాణం చేయలేం. 4 అడుగులు కూడా కాలినడకన వెళ్ళలేం, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. చెప్పాను కదా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని. అంతేకాదు, ఎడార్లు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, చాలా అరుదుగా ఉంటాయి.
6: ప్రపంచంలో ఎడార్లు ఎక్కడెక్కడ ఉన్నాయక్క?
7: చెప్తాను కానీ ముందు ప్రశ్న అడగని రమ్మా, నువ్వు చెప్పు, నీకు ఖండాలంటే తెలుసా?
6: అక్క, నన్ను చెప్పమంటావా?
7: రాహుల్, నేను రమణ అడుగుతుంటే నువ్వు చెప్తానంటావే?
5: నేనే చెప్తానక్క. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా.
7: వెరీ గుడ్. ఉష్ణ ఎడారులు ఆయా ఖండాల పశ్చిమ తీరాల్లో వ్యాపించి ఉంటాయి. ఉత్తర అమెరికాలో కాలిఫోర్నియా, ఎరిజోనా, మెక్సికో ఎడారులు, దక్షిణ అమెరికాలో ఆటకామా ఎడారి, పెటగోనియా ఎడారి, ఆఫ్రికా ఖండాల్లోనేమో సహారా, కలహారి ఎడారులు, తర్వాత ఆసియాలో అరేబియా ఎడారి, థార్ ఎడారి, ఆస్ట్రియాలో ఆస్ట్రేలియా ఎడారి ఉన్నాయి. వింటున్నారా? ఎప్పుడైనా అడిగితే టకీమని చెప్పేసేలా ఉండాలి.
5: ఓ, తప్పకుండా చెబుతాం.
6: అవును, ఎడారి ప్రాంతాల్లో వర్షాలు పడతాయా?
7: ఎడారుల్లో మొత్తం మీద వర్షాలు అరుదేనర్రా. అలాగని అస్సలు వర్షం పడకపోవడం అనేదే ఉండదు. ఎడారి ప్రాంతాల్లో సంవత్సర వర్షపాతం 25 సెంటీమీటర్ల కంటే తక్కువ. ఎడారులోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కోసారి ఏళ్ల తరబడి వర్షాలే ఉండవు. కొన్నిసార్లు క్యుములోనింబర్స్ అనే మేఘాలు ఏర్పడి వర్షం కురిపిస్తాయి. ఆ వర్షం ఉరుములు, మెరుపులతో కూడుంటుంది.
5: అక్క, ఎడారిలో బాగా వేడి ఉంటుందని చెప్పావే, ఎంత ఉష్ణోగ్రత ఉంటుందేమిటి?
7: అదంతా చెప్తాను గాని, ఇదిగో రమా, రాహుల్, నాన్న స్కూల్ నుండి వచ్చే వేళైంది కదా, నేను నాన్నకు కాఫీ చేస్తాను అన్నట్టు మీకు కూడా పాలు తీసుకురావాలి కదా.
5: అదిగో నాన్నగారు వచ్చేస్తున్నారు.
7: రండి బాబాయ్.
8: ఏమిటమ్మా, తమ్ముడు చెల్లై మంచి హుషారుగా ఉన్నారు.
7: అవును బాబాయ్. అబ్బా, వీళ్లతో అలసిపోయాను బాబాయ్. మీరు వచ్చి నన్ను బతికించారు.
8: ఎందుకు, ఏమైందమ్మా?
7: ఏం లేదు బాబాయ్, నేను కాలేజీ నుంచి వచ్చేసరికి వీళ్ళు ఖర్జూర పళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అవి ఎక్కడ కాస్తాయి అక్క అని అడిగితే ఎడారుల్లో అన్నాను. అంతే, అక్కడి నుంచి మొదలైంది. ఎడారుల గురించి మీరు వచ్చేదాకా చెప్తూనే ఉన్నాను అన్నట్టు నేను కాఫీ చేసి తెస్తాను, మిగతా విషయాలు మీరే చెప్పండి.
5: నాన్న, ఎడారులు ఎక్కడుంటాయి, ఎడారుల్లో వర్షపాతం వాటి

0: వివరాలు అక్క చెప్పింది, మిగతా విషయాలు మీరే చెప్పాలి.
1: సరే.
2: మరి ఎడారిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ అని అక్క చెప్పింది, ఎంత ఉంటుంది? ఎందుకంత ఉష్ణోగ్రత ఉంటుంది?
1: చూడండి, ఎడారుల్లో ఏళ్ల తరబడి వర్షం ఉండదని అక్క చెప్పిందే?
0: చెప్పింది.
1: ఇకనే ఎందుకంత వేడి ఉంటుందో మీకు తెలిసిపోయింది కదా. అంటే ఇప్పుడు మనకైనా అంతే, వర్షాలనేవి లేకపోతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత, వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. మీకు తెలియదేమిటి, ఎడారుల పరిస్థితి కూడా అంతే.
2: నాన్న, మరి ఎడారిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ అని అక్క చెప్పింది, ఎంత ఉంటుంది? ఎందుకంత ఉష్ణోగ్రత ఉంటుంది?
1: చూడండి, ఎడారుల్లో ఏళ్ల తరబడి వర్షం ఉండదని అక్క చెప్పిందే?
0: చెప్పింది.
1: ఇకనే ఎందుకంత వేడి ఉంటుందో మీకు తెలిసిపోయింది కదా. అంటే ఇప్పుడు మనకైనా అంతే, వర్షాలనేవి లేకపోతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత, వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. మీకు తెలియదేమిటి, ఎడారుల పరిస్థితి అంతే.
2: అబ్బా, మీకన్నా అక్కే నయం కదా నాన్న. మీరు చెప్పింది మాకు తెలుసు, కానీ అసలు ఎడారిలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో చెప్పండి.
1: బాగుందర్రా, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట. మీరు సులభంగా గ్రహించాలని అలా చెప్పాను. సరే గాని ఉష్ణోగ్రత ఎంతని కదూ రాహుల్ అడిగావు నువ్వు?
2: అవును.
1: సహారా ఎడారిలో ట్రిపోలీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజీజియాలో 1922 సెప్టెంబర్ 13వ తేదీన 58 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. చూసావా, మనకు వేసవిలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రత ఉంటేనే ఎండవేడి మండిపోతుంది. 58 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే జంతువులు, పక్షులు, మనుషులు ఎడారిలో ఉంటే మాడి మసైపోరు. ఎడారుల్లో సాధారణ ఉష్ణోగ్రత కూడా 55 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గదు. సముద్రాలకు సమీపంగా ఉన్న ఎడారుల్లో మాత్రం ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
2: ఎడారుల్లో ఇసుక తుఫాన్లు వస్తుంటాయని మొన్న ఫ్రెండ్ చెప్పాడు, నిజమా నాన్న?
1: నిజమే. ఉష్ణ ఎడారులు విస్తారమైన ఇసుక దిబ్బలతో కూడి ఉంటాయి. ఈ ఇసుక దిబ్బలు గాలుల ప్రభావం వల్ల తమ స్థానాల్ని మారుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో పెద్ద పెద్ద సుడిగాలులు, ఇసుకతో కూడిన తుఫానులు చెలరేగుతుంటాయి.
3: బాబాయ్, ఇదిగో అలసిపోయి వచ్చారు కదా, ముందు మీరు కాఫీ తీసుకోండి. రమా, రాహుల్, మీకు పాలు తీసుకొచ్చాను, మీరు తాగుతూ ఉండండి. మిగతా విషయాలు నేను చెప్తాను, నాన్నగారికి కాస్త రెస్ట్ ఇద్దాం. ఏ,
0: అలాగే నక్క.
1: చూడమ్మా రంజని, వీళ్లకు నే చెబితే రుచించడం లేదు, నువ్వే చెప్పమ్మా.
3: అలాగే బాబాయ్. రాహుల్, రమా, నాన్నగారు ఏం చెప్పారు? ఇసుక తుఫాను గురించి కదా, మనము మామూలుగా సుడిగాలి వీస్తేనే తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. తుఫాన్ సమయాల్లో మామూలుగానే గంటకు 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. ఇవి గాలులు మాత్రమే అయినా పెద్ద పెద్ద చెట్లు కూలిపోతాయి, కరెంటు స్తంభాలు, టెలిఫోన్ లైన్లు నేలకు ఒరిగిపోతాయి. ఇహ ఎడారుల్లో తుఫాన్లంటే చెప్పనవసరమే లేదు, ఇసుక ఉవ్వెత్తున లేచి వీస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎడారిలో మనుషులు ప్రయాణిస్తుంటే బతికి బయటపడమే కష్టం.
2: అక్క, మరి ఒయాసిస్లు ఎడారిలోనే ఉంటాయంటారు కదా?
3: అవును రాహుల్, ఎంత దూరం చూసినా భయంకరమైన ఎడారే ఉంటుంది. నీరు చాలా అరుదు, బంగారం కన్నా విలువైంది. అలా ఎక్కడైనా నీరు కనిపించిందే అనుకోండి, అది ఒయాసిసే.
0: అలాంటి ఎడారిల్లో ఒయాసిస్లు ఎలా ఏర్పడతాయక్క?
3: ఎడారులు అక్కడక్కడ నిటారైన లోయల్ని కలిగి ఉంటాయమ్మా. అవి అంటే ఆ లోయలు నిటారైన గోడల్ని కలిగి ఉంటాయి. అడుగు భాగంలో బాగా తేమ ఉంటుంది. ఉదాహరణకు నదుల ప్రవాహ ప్రాంతంలో చూస్తే ఇసుక మెటలు కనిపిస్తాయి, చూసారా? ఇసుక లోపల తగ్గితే అడుగున నీళ్లుంటాయి. ఎడారుల్లో వర్షాలు అరుదుగా పడతాయని చెప్పుకున్నాం కదా ఇందాక. ఎడారి లోయల్లో ఆ వర్షాల కారణంగానే నీళ్లుంటాయన్నమాట, తెలిసిందా? అన్నట్టు మీరు ఖర్జూర పళ్ళ కోసం మొదట్లో వాదులాడుకున్నారే, ఇప్పుడు ఆ పాయింట్కి వస్తున్నానర్రా.
0: అసలు ఎడారుల్లో ఖర్జూరపు చెట్లు ఎలా బతుకుతాయి?
3: ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఖర్జూరపు చెట్లకు ఎడారి ప్రాంతాలే అనువైనవి. మనకు సాధారణంగా యాపిల్ పళ్ళు కానీ, తమలపాకులు కానీ, చెరుకు కానీ, ఇలా ఏ పంట చూసినా వాటికి అనువైన నేలలు, వాతావరణ పరిస్థితుల్లోనే పండుతాయి. అలాగే ఇది కూడాను, ఎడారుల్లో ఖర్జూరపు చెట్లే కాకుండా వర్షం తక్కువ కాబట్టి బ్రహ్మజీవుడు, నాగజముడు లాంటి

0: ముళ్ళ పొదలు పెరుగుతాయి. ఇంకా ఎడారి ప్రాంతాల్లో సంచరించగల జంతువు ఒంటె. ఎడారిలో ప్రయాణానికి ఒంటె మీద ఎక్కిపోవడం తప్ప మరో మార్గం లేదర్రా. ఒంటె కూడా ముళ్ళ పొదల్ని తింటుంది. రోజుల తరబడి నీళ్లు లేకుండా ఉండగలదు. చలికి వేడికి ఇది బాగా తట్టుకోగలిగి ఎక్కువ దూరం ప్రయాణం చేయగలదు. అందుచేత దీనిని ఎడారి ఓడ అని అంటారు. ఏమంటారు?
1: ఎడారి ఓడ.
0: ఇంకా తాబేళ్లు, బల్లులు, పాములు కూడా ఉంటాయి. అయితే ఎడారిలోని ఉష్ణోగ్రతకు వాతావరణానికి అలవాటు పడిన మాత్రమే ఉంటాయి. ఇంకా నక్కలు, నీటి కుక్కలు కూడా అరుదుగా ఉంటాయన్నమాట.
2: అంతా చెప్పావు, బాగానే ఉంది. మరి ఎడారిలో జనం నివసిస్తారా? నివసిస్తే ఆ వేడికి ఎలా తట్టుకుంటారు? ఏం తింటారు?
0: ఆగాగు, ఏమిటది అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే ఎలారా? ఎడార్లు చాలా వరకు నివాస యోగ్యం కాకపోయినప్పటికీ సంచార జాతులు, అంటే ఒక చోటి నుంచి మరో చోటికి తరచూ మకాం మార్చేవాళ్ళన్నమాట. వీళ్ళు ఇంకా వ్యవసాయదారులు మొదలైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒయాసిసుల దగ్గరే ఎక్కువగా నివసిస్తారు. వీళ్లకు వ్యవసాయంతో పాటుగా వేట, వ్యాపారం, ఖనిజాలను తవ్వితీయడం ఇవి ప్రధాన వృత్తులు.
1: ఎడారుల్లో వాళ్ళు ఎలా ఉండగలరక్క?
0: చెప్తా. ఆ వేడి నుండి తప్పించుకోవడానికి వీలైన దుస్తులు, తలపాగాలు ధరిస్తారు. గుహల్లో, రాళ్లతో కట్టిన ఇళ్లల్లో నివసిస్తారు. చర్మంతో గుడారాలు వేసుకుంటారు. ఆహార విహారాలు కూడా ఎడారి జీవనానికి తగినవే. ఆస్ట్రేలియా ఎడారిలోని వారు కేవలం వేట మీదే ఆధారపడి ఇప్పటికీ అనాగరికంగానే జీవిస్తున్నారు. అయితే ఎడారుల్లో మానవ జీవితం ఒయాసిస్సుల్ని ఆధారం చేసుకుని సాగుతుంది. నీళ్లు లేకుండా మనిషి జీవించడం అసంభవం కదా. మరి
2: ఎడార్ల వల్ల మనకు లాభం ఏమిటక్క? ఒయాసిస్ ప్రాంతాల్లో ప్రజలకు డబ్బులు వచ్చే మార్గాలు ఏమిటి?
0: ఒయాసిస్ ప్రాంతాల్లో గనులు, వ్యవసాయం ఇవి ప్రధానమైన ఆర్థిక వనరులు. వ్యవసాయం విషయానికొస్తే వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, చిక్కుడు మొదలైనవి పండుతాయన్నమాట.
1: అక్క, ఎడార్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎటు చూసినా ఉట్టి ఇసుక దిబ్బలని కదా అనుకున్నావు.
0: నువ్వు అనుకున్నది అంతా కరెక్ట్ కాదమ్మా. ఎడార్లో చాలా భాగం నువ్వన్నట్టే ఉంటుంది, కానీ ఒయాసిస్ ప్రాంతాలు అలా కాదు. అక్కడే ఇందాక నేను చెప్పిన పంటలు, గనులు అవన్నీ బాగా ఉంటాయి.
3: అంతేకాదర్రా, ఉష్ణ ఎడారుల్లో ఖర్జూరపు చెట్లు, వాటి పళ్ళు విస్తారం. ఈజిప్టులోని నైలు నదీలోయలో మేలైన పత్తి పండుతుంది. నాణ్యమైన వస్త్రాల తయారీకి ఇది బాగా పనికొస్తుంది. ఖర్జూర పళ్ళు కానీ అటువంటి వస్త్రాలు కానీ చాలా ఖరీదు చేస్తాయి. విదేశాల్లోని కొన్ని ఎడారుల్లో అతి విలువైన నూనె గన్లు ఉన్నాయి. ఆటకామా ఎడారిలో నైట్రేటు, రాగి గన్లు ఉన్నాయి. కలహారి ఎడారిలో వజ్రాల గనులు, ఆస్ట్రేలియా ఎడారిలో బంగారం, సీసం, రాగి, పెట్రోలియం గన్లు ఉన్నాయి.
0: అవును. ఏ రమా, రాహుల్ ఏమిటరా అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నాన్నగారు చెప్పినవి చాలా విలువైన విశేషాలు, అందుకనే మీకు ఆశ్చర్యంగా ఉంది.
2: అవునక్క,
0: ఎడారుల్లో అలాంటి విలువైన వనరులు చాలా ఉన్నాయి.
3: తివిరి ఇసుమున తైలము తీయవచ్చు, అంటే ఇసుకను పిండి దాని నుండి నూనెను తీయవచ్చు అన్నమాట. అదే మరి మానవ మేధస్సు.
2: అయితే ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి ఆదాయంతో పాటు వాళ్ళ జీవన విధానంలో కూడా మార్పులు రావచ్చు.
3: శాస్త్ర విజ్ఞానం సాయంతో ఎడారుల్లో కూడా బాగా చెట్లు పెంచడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయర్రా. నీటి వసతులను కూడా కల్పిస్తున్నారు. ఉదాహరణకి మన రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కూడా కాల్వల ద్వారా నీటి ఏర్పాట్లు చేసి చెట్లను బాగా పెంచుతున్నారు. దీంతో శీతోష్ణ స్థితిలో కూడా మార్పులు వస్తాయి.
0: అబ్బా, నాకు చాలా ఆకలిస్తుంది.
1: అవునక్క, మాకు కూడా ఆకలిస్తుంది.
3: ఆగండి ఆగండి, నాకు కూడా ఆకలిస్తుందర్రా.
0: లేవండి భోజనానికి.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని టండ్రా ప్రాంతాలు మరియు ఉష్ణమండల ఎడారులు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. మనం రోజు మాట్లాడుకున్నట్టే ఈరోజు పర్యాటకంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. ఆధ్యాత్మిక క్షేత్రం అంటే ఇంచుమించు గోదావరి జిల్లాలో అందరికీ ఇష్టమైన దైవం అండి. ముఖ్యంగా పెళ్ళి కావాల్సిన వారు, పెళ్ళి అయిన వారు, లేదా ఏదైనా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ క్షేత్రానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవటం పాటు వ్రతం కూడా చేయించుకుంటారు. అటువంటి గొప్ప క్షేత్రమే అన్నవరం అండి.

అన్నవరం. అన్నవరం అంటే ఇంచుమించు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. రత్నగిరి కొండపై హరహర హిరణ్యగర్భ త్రిమూర్తాత్మిక స్వరూపుడిగా ఆనందలక్ష్మి సత్యవతీదేవితో కలిసి శ్రీ సత్యదేవుడు వెలిసి ఉన్నాడండి. ఇక్కడ కరణామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియనాడు స్వామి శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో పంపా నదీ తీరాన రత్నగిరిపై అంకుడు చెట్టు కింద దర్శనమిచ్చారు. నాటి నుండి నేటి వరకు కూడా ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై ప్రతి ఇంట కూడా కోరిన కోర్కెలు తీర్చే వరాలిచ్చే కొండంత దేవుడిగా ఈ సత్యదేవుడు ప్రసిద్ధి పొందాడంటే అతిశయక్తి కాదండి. నిజంగా మనకు విశాఖపట్నం వెళ్ళేవారు కానీ, విశాఖపట్నం నుంచి మనకి ఇటు విజయవాడ వైపు వచ్చేవారు కానీ, ఒకవేళ టెంపుల్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నవారు ఆ రహదారి వెంబడి వచ్చేటప్పుడు ఆ స్వామిని ఆలయం ముందు ఆగి ఆయనకి ప్రార్థించుకోకుండా బయటికి రారంటే మనం ఈ ప్రాంతంలో ఆ స్వామి అంటే ఎంత భక్తి ప్రవృత్తులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కరణామ సంవత్సరం శ్రావణ శుద్ధ విద్య 1891 ఆగస్టు 6వ తేదీన నిర్మించబడిందండి. బ్రిటిష్ కాలంలో అన్నవరం గ్రామం కిర్లంపూడి సంస్థాన్ని దీసి చేతిలో ఉండేది. అప్పటి జమీందారు రాజా ఇనుగంటి వెంకటరామ రాయణం బహదూర్కి అన్నవరం గ్రామస్థుడు ఈరంకి ప్రకాశ్రావుకి సత్యదేవుడు ఒకరోజు కళ్ళలో కనిపించి రత్నగిరిపై ఉన్న ఏదైతే అంకుడు చెట్టు వద్ద తాను శిలారూపంలో ఉన్నానని తనని ప్రతిష్ఠించి పూజించాలని కూడా ఆదేశించాడు. మనం చూడవచ్చు, మన ఆలయానికి వెళితే అది అంకుడు చెట్టు మనకి కనిపిస్తుంది. అక్కడే స్వామి వెలిశాడని కూడా చారిత్రకంగా మనకి శాసనాల్లో కానీ మనకి చరిత్రలో కానీ మనకి తెలుస్తుంది. అయితే స్వామి ఆదేశించిన ప్రకారం వీరిద్దరూ గ్రామస్తులతో కలిసి విగ్రహాన్ని కనుగొని ప్రతిష్ఠించారని ఒక కథ కూడ మనకి వినిపిస్తుంది ఇక్కడ. అయితే క్షేత్రం అయితే దైవక్షేత్రాల్లో ఈ దైవక్షేత్రంలో లడ్డు మహాప్రసాదంగా లభించటం పరిపాటి. అన్నవరం క్షేత్రంలో మిగతా క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ గోధుమ రవ్వతో తయారు చేసిన ప్రసాదం లభ్యమవుతుందండి. ఆ ప్రసాదం కోసం ఒకవేళ టెంపుల్కి గుడికి వెళ్ళలేని వారు ఎవరైనా స్వామిని దర్శించుకుంటే వెళ్ళేటప్పుడే చెప్తారు, కొద్దిగా ప్రసాదం తీసుకురండి అని. అంత పవిత్రంగా ఉంటుంది, అంత మహా రుచిగా కూడా ఉండటంతో ఈ చాలామంది ఇష్టపడతారు. ఇది అమోఘమైనదిగా ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందింది. విష్ణు పంచాయతీన క్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరంలో మాత్రమే ఈ ప్రసాదం తయారు ఉంటుంది. మరి ఏ క్షేత్రంలో కూడా ఈ గోధుమ రవ్వతో తయారు చేసిన ప్రసాదం అయితే మనకి ఎక్కడా లభించదండి. దానికి అందుకే దీనికి ప్రత్యేకంగా మనకి ఈ ప్రసాదం కూడా కాగితాల్లో కట్టరు, ఒక ఆకులో కట్టి ఇస్తారు. కేవలం స్వామి దర్శనానికి వచ్చే భక్తులే కాకుండా వివిధ వాహనాల్లో, బస్సుల్లో, లారీల్లో ప్రయాణించేవారు సైతం అక్కడే రోడ్డును ఆనుకున్న కౌంటర్ వద్ద ఈ ప్రసాదం కొనుగోలు చేసి తమ ఇళ్లకు పట్టుకెళ్ళటం, అలాగే బంధుమిత్రులకి అందజేయటం కోసం కూడా ఈ ప్రసాదాన్ని తీసుకుంటారు. అంత ప్రసిద్ధి చెందిన ప్రసాదంగా మనం అన్నవరం స్వామి ప్రసాదం చెప్పవచ్చు. బ్రహ్మ ఇచ్చిన వరంతో బద్ధుడు, అంటే ఈ స్వామి చరిత్ర చూస్తే ఒకసారి, బ్రహ్మ ఇచ్చిన వరంతో బద్ధుడు రత్నాకురుడు అనే ఇద్దరు సంతానాన్ని పర్వతాధిపతి మేరువు పొందాడు. భద్రుడు బాల్యం నుండి కూడా శ్రీరామ భక్తుడిగా ఉండి ఆయన్ను శిరసును ధరించి భద్రాచలం పేరిట దివ్యక్షేత్ర కీర్తి పొందాడు కూడా. రత్నాకరుడు శ్రీ మహావిష్ణు అనుగ్రహం కోసం తపస్సు చేసి రత్నగిరి పేరిట పర్వత రూపంలో దాల్చి మహాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామిగా తనపై వెలిసే వరాన్ని కూడా పొందాడంట. అంటే ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి వెలవడానికి ఎంత చరిత్ర ఉందో ఒకసారి మనం తెలుసుకోవచ్చు. 1934 ద్వితీయ ధర్మకర్త రాజా ఇనుగంటి వెంకట రాజగోపాల రామసూర్య ప్రకాశ రామాయణం పునర్నిర్మించారు.

ఈ ఈ ఎవరైతే ఈయన ఉన్నారో రాజగోపాల రామ సూర్య ప్రకాశ రామాయణం ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారంట. ఎక్కడైనా శివకేశవులకు వేరువేరు ఆలయాలు ఉంటాయి. మనం చాలా చోట్ల చూస్తే శివుడు కేశవుడు ఒక చోట ఉండరు. శివుడికి ఒక ఆలయం ఉంటే కేశవుడికి ఒక ఆలయం ఉంటుంది. కానీ ఈ రత్నగిరిపై మాత్రం ఒకే పానపట్టంపై విష్ణు రూపుడైన సత్యదేవుడు, అలాగే మధ్య భాగాన కుడివైపున శివుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి సత్యవతి అమ్మవార్లు భక్తులకి దర్శనమిస్తారు నిండుగా. క్షేత్ర పాలకులుగా సీతారాములు, రత్నగిరి రక్షకులుగా వనదుర్గ కనకదుర్గ ఆలయాలు ఉన్నాయండి. ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం చూసేందుకు కూడా ఇరు రాష్ట్రాల్లోని ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం నుంచి, ఇటు తమిళనాడు నుంచి కూడా ఎంతోమంది వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అలాగే శ్రావణ శుద్ధ విదియ రోజున కూడా స్వామివారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక బహుళ ద్వాదశి రోజున పంపా సరోవరంలో, అక్కడ పంపా నది కూడా పక్కనే ఉంది, ఆ పంపా నదిలో, ఆ పంపా సరోవరంలో స్వామివారికి తెప్పోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఆలయంలోని పలు అనేకవంతం ఉన్న అక్కడ ఏడు జాతుల గోవులతో ఏర్పాటు చేసిన గోకులం కూడా వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళే భక్తులకు ఎంతో ఆకట్టుకుంటాయండి. అన్నవరం అంటేనే ప్రత్యేకం. అన్నవరం వివాహాలు అయిన తర్వాత వెంటనే అన్నవరం క్షేత్రాన్ని దర్శించుకుని స్వామి దగ్గర వ్రతం చేయించుకుని వచ్చేవారు ఈ గోదావరి జిల్లాలో బాగా ఎక్కువగా ఉంటారు. ఈ మధ్యకాలంలో కూడా ఈ ఆలయాన్ని పలు దఫాలుగా అభివృద్ధి కూడా చేశారు. గతంలో కన్నా కాకుండా ఇప్పుడు కాటేజీలు, మనం ఎవరైనా కుటుంబ సమేతంగా వెళ్తే ఇదివరకైతే మాన్యువల్గా ఇక్కడ బుకింగ్స్ ఉండేవి, ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేశారు. మనం ముందుగా ఈ క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకుని మన షెడ్యూల్లో పెట్టుకుంటే ఆ ప్రకారం మన ఇంటి వద్ద నుంచే, మన సెల్ ఫోన్ నుంచే రూములు సైతం బుక్ చేసుకోవచ్చు. మన తిరుమల తిరుపతి ఎట్లాగో అలాగే అన్నవరం క్షేత్రానికి కూడా మనం ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోవచ్చు. ఈ అన్నవరం క్షేత్రం కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 12:30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటలకు కూడా ఆలయం తెరిచే ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు ఆయా సమయాల్లో వెళ్ళి చక్కగా దర్శించుకుని స్వామిని, అక్కడ కొలువైన స్వామిని దర్శించుకుని తమ కోరికలు తీరేలా ప్రార్థించుకోవచ్చు. అయితే ఈ ఆలయం మనకి రాజమండ్రి నుంచి వెళ్ళాలంటే సుమారు 80 కిలోమీటర్లు ఉంటుందండి. మనకి ఇంచుమించు విజయవాడ వంటి పట్టణాల నుంచి వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు ఖచ్చితంగా దాటి ఉంటుంది. చాలా వరకు కూడా ఈ క్షేత్రానికి వెళ్ళటానికి రైలు ప్రయాణం అనువైనదిగా చెప్పవచ్చు. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ప్రధానమైన రైలు మార్గం ఈ అన్నవరం మీదుగా వెళ్తుంది కాబట్టి ఇంచుమించు అన్ని ట్రైన్లు కూడా చాలా వరకు ఇక్కడ ఆగుతాయి. మనకే ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో కొత్తగా వందే భారత్ వంటి ట్రైన్లు కూడా వేశారు. అటువంటి ట్రైన్లు కూడా అక్కడ హాల్ట్ సౌకర్యం కల్పించారు. కాబట్టి మనకు వెళ్ళాలంటే ప్రయాణ సౌకర్యం చాలా ఈజీగా ఉంటుంది. అటు వైజాగ్ నుంచి వచ్చేవారు విమాన మార్గం ద్వారా రావాలంటే ఇటు రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు. అటు వైజాగ్ నుంచి కూడా రావటానికి ఎన్నో ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఈ క్షేత్రంలో కూడా త్వరలో మనకి సీప్లైన్, అక్కడ పంపా నది ఉంది కాబట్టి పంపా నదిలో సీప్లైన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి, మనకి శ్రీశైలంలో ఎట్లా ఏర్పాటు చేశారో గతంలో, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రారంభించారో అలాగా పంపా నదిలో అనువుగా ఉండే ప్రాంతంలో సీప్లైన్ అక్కడి నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఒక ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలోనే మనకి సోషల్ మీడియాలో తెలుస్తుంది. అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి చాలామంది, కొంతమంది కాలిబాటను కూడా వెళ్తారండి. వారు కాలిబాటన నడిచి వెళ్తామని మొక్కుకుంటారు. గోదావరి జిల్లా వాళ్ళు అన్నవరం సత్యదేవుని ఎంతో ప్రీతివంతమైన దేవుడు కాబట్టి ఈ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు పాపం రహదారి వెంబడే నడిచి వెళుతూ ఉంటారు. వాళ్ళు కూడా మనకి ఈ వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తారు. ద్వారకా తిరుమలలో ద్వారకా తిరుమల క్షేత్రానికి, ఈ వాడపల్లి క్షేత్రానికి

0: ఎట్లాగైతే భక్తులు నడిచి వెళ్లే విధంగా మొక్కుకుని తమ కోరికలు తీర్చుకుంటారో, అలాగా అన్నవరం స్వామిని కూడా దర్శించుకోవడానికి నడిచి కుటుంబ సమేతంగా నడిచి వెళ్ళేవారు ఉంటారు. కొంతమంది చదువుకునే విద్యార్థులు కూడా వెళ్ళడం మనం చూసాం. కాబట్టి ఎంతో సత్యవంతమైన దేవుడు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చుట్టూరు ఉన్న పరిసర ప్రాంతాలు, ఆ పక్కనే లోవ ఉంది, తలుపులమ్మ లోవ, ఆ క్షేత్రం దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళిన వారు అక్కడికి కూడా వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించుకోవటానికి, అలాగే మారేడుమల్లి, ఇవన్నీ కూడా పర్యాటక ప్రాంతం కూడా అనువుగా ఉండటంతో ఎవరైనా తమ టూర్ షెడ్యూల్లో అన్నవరాన్ని పెట్టుకున్నప్పుడు ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ఎంతో అనువైన క్షేత్రంగా మనం అన్నవరాన్ని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ షెడ్యూల్లో ఈ అన్నవరం క్షేత్రాన్ని దర్శించడానికి, అలాగే చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాన్ని కూడా మీరు చూసి కనువిందుగా మీరు కుటుంబ సమేతంగా ఆనందించడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. మరి ఇది ఈనాటి ఆధ్యాత్మిక క్షేత్రం అన్నవరం. మరొక క్షేత్రంతో, మరొక పర్యాటక ప్రాంతంతో మీ ముందుంటా సెలవు. మరి
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజీ

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: கைபேசி கிருஷ்ண பனிதர் பனவெட்டே படைவாடு
1: யசோதாலோ வாடு டாக்டர் லெட்ஸ் கோ நவ கெட் த மேட்டர் email address cell number landline voter card license passport ration card pan card hall ticket
2: ఏదైనా తనొదొకటుందా
3: no way కంటన్ ఢిల్లీలో ఉంటుందని విన్నా
2: రే అది ఆల్్రెడీ మాకు తెలుసురా

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 237 295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0816-237-9622-7295.
2: నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయుసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం,
0: సెల్ 9989342009.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జెపి రోడ్, ఢిల్లీ.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలకు నమస్కారం. రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ప్రేమించే హృదయం కథ వింటారు. ప్లీజ్ నన్ను లోపలికి పంపండి, నేను మా అమ్మా నాన్నల్ని చూడాలి. తెలుగు మాటలు వినిపించి తలెత్తి చూశాడు ప్రణవ్. ఓ అమ్మాయి వార్డ్ గేటు దగ్గర కాపలా ఉన్న వాచ్మెన్ని ఏడుస్తూ అర్థిస్తోంది. తమిళనాడు రాయవెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డ్ అది. సమయం రాత్రి 8 గంటలు కావస్తోంది. ప్రణవ్ లేచి ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళాడు. ఆమె చాలా అందంగా ఉంది. 20 ఏళ్ల వయసుంటుంది. తెల్లగా పాలరాతి శిల్పంలా ఉంది. ఏం కావాలి మీకు? ప్రణవ్ అడిగాడామిని. నిన్న రాత్రి మా అమ్మ నాన్నకు యాక్సిడెంట్ అయింది. టూర్లో ఉన్న నేను విషయం తెలిసి పరిగెత్తుకొచ్చాను. నాకు వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనుంది. ఈయన నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు అంది ఆ అమ్మాయి కన్నీళ్లతో. ప్రణవ్ వాచ్మెన్తో తమిళంలో మాట్లాడాడు. ఆ అమ్మాయి తరపు బంధువులెవరూ లోపలికి వెళ్లారని, ఆయన వచ్చాక ఆమెను లోపలికి పంపుతారని చెప్పాడు అతను. మీ వాళ్ళెవరైనా లోపలికి వెళ్లారా? ఆమెను అడిగాడు ప్రణవ్. మా పెదనాన్న వెళ్లారు. ఆయన వెళ్ళి పావుగంట దాటుతోంది. అందుకే నాకు ఆందోళనగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి, మీ అమ్మ నన్ను క్షేమంగానే ఉండుంటారు. మీరెలా కూర్చుని దేవుణ్ణి ప్రార్థించండి. మీ పెదనాన్న రాగానే మిమ్మల్ని లోపలికి పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు ప్రణవ్. ఆమె బెంచిపై కూర్చుని కళ్ళు మూసుకుంది. టెన్షన్ వల్ల ఆమె చేతులు వణుకుతున్నాయి. ప్రణవ్ వాచ్మెన్ దగ్గరికెళ్ళి ఆమె అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు అని అడిగాడు మెల్లగా. వాళ్ళింకా ఎక్కడున్నారు? నిన్న రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చినప్పుడే చనిపోయి ఉన్నారు. ఆ అమ్మాయి లోపలికెళ్ళి చూస్తే తట్టుకోలేదు. పెద్ద ఆయన వచ్చి ఆమెకు చెబుతాడని చూస్తున్నాను. షాక్ తిన్నట్లు నిలబడిపోయాడు ప్రణవ్. మనసంతా కలచివేసినట్టయింది అతనికి. ఆ అమ్మాయి వైపు చూశాడు. కళ్ళు మూసుకుని కూర్చునుంది. అతని మనసు ఆమె పట్ల జాలితో నిండిపోయింది. మార్చురి ఎక్కడుంది? లోపల వైపునుంది. ఆ పెద్దాయన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఇంతలో ఓ వ్యక్తి లోపల నుంచి బయటకు వచ్చాడు. సుమారు 60 ఏళ్లుంటాయి అతనికి. ఆ అమ్మాయి చటుక్కున కళ్ళు తెరిచి ఒక్క పరుగున ఆయన దగ్గరకు వెళ్ళి, అమ్మా నాన్న ఎలా ఉన్నారు పెదనాన్న అని అడిగింది ఆతృతగా. అతను మాట్లాడలేకపోతున్నాడు, కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు. పెదనాన్న, నాన్న ఎలా ఉన్నారు? ప్లీజ్ చెప్పండి పెదనాన్న. ఆయన భుజాలు పట్టుకుని కదుపుతూ అడిగింది ఏడుస్తూ. ఆయన ఒక్కసారిగా బావురమన్నాడు. ఆమెకు విషయం అర్థమైనట్లుంది. షాక్ తిన్నట్లు చూసింది ఆయన వైపు. తర్వాత మెల్లగా అమ్మా అంది భయం భయంగా చూస్తూ. ఆయన తల అడ్డంగా ఊపారు. ఆ తర్వాత ఆమె ఏడుపు అక్కడున్న వారినందరినీ కదిలించింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రణవ్ కళ్ళనిండా నీరు నిండింది. వారి వెంట ఎవరూ లేకపోవడం గమనించిన ప్రణవ్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ ముగించడానికి వారికి సహాయం చేశాడు. అతనికి తమిళ భాష రావడం వల్ల, అతను ఆ హాస్పిటల్కు చాలాసార్లు వచ్చి ఉండటం వల్ల పనులు సులభంగా అయ్యాయి. ఉదయం 5 గంటలకు అంబులెన్స్ తిరుపతి బయలుదేరింది. ఆ అమ్మాయి పెదనాన్న ప్రణవ్ చేయి అందుకుని, చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు ఈ హాస్పిటల్లో పనిచేస్తావా అని అడిగాడు. లేదండి, మాది చిత్తూరు. మా మేనత్తకు కాస్తంత సీరియస్ అయితే ఇక్కడ చేర్పించాం. రేపు ఆవిడ్ని డిశ్చార్జ్ చేస్తారు. మాకు స్నేహితుడివి కావు, బంధువువి కావు. వయసులో చిన్నవాడివైనా మాకు ఎంతో సహాయం చేశావు. వివోయు ఎలా ఆప్త బంధువునే అనుకోండి. మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పండి. అక్కడ మీకు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? లేదా నన్ను మీతో పాటు రమ్మంటారా?

మరి మీ మేనత్త? ఆవిడ దగ్గర మా నాన్నగారు, మా చిన్నాన్నలు ఉన్నారు. వద్దులే బాబు, ఇప్పటికే చాలా శ్రమించాం, ఇప్పటికే చాలా శ్రమించాను నీకు. అక్కడ నేను చూసుకుంటానులే. అంబులెన్స్ కదిలింది. ఆ అమ్మాయి వైపు చూశాడు ప్రణవ్. ఆమె తన తల్లిదండ్రుల పార్థివ దేహాలపై పడి రోదిస్తోంది. సంవత్సరం తరువాత తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ కోర్సులో చేరిన ప్రణవ్ తన క్లాస్ రూమ్లో ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె రాయవెల్లూరు హాస్పిటల్లో కనిపించిన అమ్మాయి. క్లాస్ అయ్యాక ఆమెను పలకరించాడు. అరే మీరా, బాగున్నారా? ఆ రోజు మీరు మాకు చాలా సహాయం చేశారు. కనీసం మీ ఫోన్ నంబర్ అయినా తీసుకున్నందుకు చాలా బాధపడ్డాను అంది ఆమె. మీరున్న పరిస్థితి అటువంటిది. ఒకేసారి తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోవడం ఎంత బాధాకరమో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? హాస్టల్లో ఉంటున్నాను. నేను ఎంటెక్ చేయాలని మా అమ్మకు కోరికగా ఉండేది, అందుకే యూనివర్సిటీలో సీట్ రాగానే చేరిపోయాను. మీ పెదనాన్నగారు బాగున్నారా? ఆ బాగున్నారు. నాన్నగారి ఆఫీస్ నుంచి రావాల్సినవన్నీ ఆయన దగ్గరుండి నాకు అందేలా చూశారు. తర్వాత ఆయన నెల్లూరు వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను ఒంటరిదాన్ని చేసిపోయినా నా జీవనానికి లోటు లేకుండా చేసి వెళ్లారు. మీరు ఒంటరి వారు ఎలా అవుతారు? మీకు తోడుగా ఓ మంచి స్నేహితుడు ఉన్నప్పుడు. స్నేహితుడెవరు? ఆశ్చర్యంగా అడిగింది. నేనే. మీకేం కావలసి వచ్చినా నన్ను అడగండి, నేను తెచ్చిస్తాను. ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి, మీ ముందుంటాను. ఇఫ్ యు పేరెంట్ కెన్ టేక్ ద రోల్ ఆఫ్ యర్ ఫ్రెండ్, యర్ ఫ్రెండ్ టూ కెన్ టేక్ ద రోల్ ఆఫ్ యర్ పేరెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా అంది. నా పేరు ప్రణవ్. నా పేరు మేఘన అన్నట్టుగాని ప్రణవ్ మేఘనకు అన్ని విధాలా సహాయం చేయసాగాడు. టౌన్ నుంచి ఆమెకు కావలసిన వస్తువులు తెచ్చి ఇవ్వడం, లైబ్రరీలో దొరకని పుస్తకాన్ని సీనియర్ల దగ్గర తీసుకుని ఆమెకివ్వడం, రాత్రులు ఎక్కువసేపు మేలుకొని నోట్స్ తయారు చేసుకుని ఆమెకు ఇవ్వడం లాంటి సహాయాలు చేసేవాడు. అలా చేయడం వల్ల అతనికి సబ్జెక్టులు మంచి పట్టు లభించేది. పరీక్షల్లో మొదటి రెండు ర్యాంకులు వీళ్ళిద్దరికే దక్కేవి. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ప్రతిరోజు ఆమె సెల్కు మెసేజ్ పంపేవాడు ప్రణవ్. ఇంటర్నెట్ నుంచి సేకరించిన కొటేషన్స్తో పాటు అతను తయారు చేసిన కొటేషన్స్ కూడా పంపేవాడు. మేఘన ఉదయం లేవగానే ఆ కొటేషన్స్ చదివేది. ఆ కొటేషన్స్ కవితాత్మకంగా స్ఫూర్తిదాయకంగా ఉండటంతో అవి ఆమె మనసుకు ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేవి. ఇద్దరు సినిమాల గురించి, క్రికెట్ గురించి, రాజకీయాల గురించి చర్చించుకునేవారు. ఒకరు మంచి సినిమా చూస్తే రెండో వాళ్ళకి చూడమని చెప్పేవారు. దీపావళి పండుగకి కాలేజీకి సెలవులిచ్చారు. ప్రణవ్ మేఘను తనతో చిత్తూరు వచ్చేయమని, పండుగ తన కుటుంబ సభ్యులతో జరుపుకోవచ్చని చెప్పాడు. ఆమె అతని కోరికను సున్నితంగా తిరస్కరించి తను హాస్టల్లోనే ఉంటానని, పండుగ సెలబ్రేట్ చేసుకునే మూడ్ తనకు లేదని చెప్పింది. పోనీ, మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళొచ్చుగా అన్నాడు ప్రణవ్. మా పెద్దమ్మకు మేమంటే పడదు. పర్వాలేదు, మీరు వెళ్ళిరండి. సరే, హ్యాపీ దీపావళి. పండుగ రోజు మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీకోసం ఎవరు వచ్చారు? ఆయా వచ్చి చెప్పడంతో విజిటర్స్ రూమ్లోకి వచ్చి చూసిన మేఘనకు ప్రణవ్ కనిపించాడు. అరే మీరా? అదేంటి, పండగ పూట ఇంట్లో వండకుండా ఇలా వచ్చారు అంది ఆశ్చర్యంగా. పండగ పూట మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను. విష్ చేయాలని చిత్తూరు నుంచి తిరుపతి వచ్చారా? ఎంతసేపు అండి? గంటసేపు ప్రయాణం. అంతేగా, మళ్ళీ భోజనానికి చిత్తూరులో ఉంటాను. కూర్చోండి. తను కుర్చీలో కూర్చుంటూ అంది. మీరు ఏమనుకోకుంటే మీకు ఓ గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏంటిది? ప్రణవ్ చేతిలోని ప్లాస్టిక్ కవర్లోంచి ఓ అట్టెపెట్టి స్వీట్ ప్యాకెట్ తీసి ఆమె ముందు టీపాయిపై పెట్టాడు. అట్టెపెట్టి తీసి చూసిన ఆమె ఇబ్బందిగా అతని వైపు చూసింది. మీకు నచ్చలేదా? మీరు చీర ప్రజెంట్ చేయడం నచ్చలేదు, స్వీట్ ఇచ్చారు, బాగుంది. ఏ పెన్నో పుస్తకమో ఇచ్చినా సంతోషించేదాన్ని. దయచేసి ఇది తీసుకెళ్ళిపోండి. ప్రణవ్ నిరుత్సాహపడ్డాడు ఆమె మాటలు విని. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటూ లేచి అట్టపెట్టి అందుకుపోయాడు.
అంతలో మేఘన పెదనాన్న రావడంతో ఆ ప్రీతి

ప్రయత్నం మాని కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ప్రణవ్ను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రణవ్ మేఘన క్లాస్మేట్ అని తెలుసుకుని ఎంతో సంతోషపడ్డాడు. తర్వాత తన చేతి సంచిలోంచి అట్టెపెట్ట స్వీట్ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టి, తీసుకోమ్మా, ఈ వయసు పిల్లలంతా కొత్త బట్టలు వేసుకుని అమ్మా నాన్నలతో ఆనందంగా పండుగ జరుపుకుంటుంటే నువ్విక్కడ ఒంటరిగా ఉండటం నా మనసును కలిచివేస్తోందమ్మా. నిన్నింటికి తీసుకెళ్దామంటే మీ పెద్దమ్మ ఒప్పుకోదు. అక్కడికి వచ్చి నీవు అవమానం పొందటం నాకు ఇష్టం లేదు. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండాలి. నేను కోరుకునేది అదేనమ్మా అన్నాడు. ఆమె ప్రణవ్ వైపు చూసింది. ప్రణవ్ లేచి నిలబడి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మేఘన పెదనాన్న అతని వెళ్ళిన వైపు చూస్తూ, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి కుర్రాళ్ళు ఉండటం చాలా అరుదు అన్నాడు. తర్వాత మేఘన ముందున్న ప్యాకెట్లను చూసి, ఆ అబ్బాయి కూడా నీకు గిఫ్ట్ తెచ్చినట్లున్నాడు అన్నాడు. అరే, ఆయన వీటిని తీసుకెళ్లడం మర్చిపోయారు అంది మేఘన. తీసుకెళ్లడమేంటి, అవి నీకోసం తెచ్చినవి కావా? నాకోసమే తెచ్చారు, కానీ ఆయన చీర తేవడం నాకెందుకో ఎబ్బెట్టుగా అనిపించింది, అందుకే వద్దన్నాను. తప్పేముందమ్మా, పండుగ రోజు హాస్టల్లో నువ్వు ఒంటరిగా ఉండటం అతన్ని బాధించుంటుంది. నువ్వు కొత్త బట్టలు వేసుకుని తీపి తినాలని ఆశపడుంటాడు. నేను నీ గురించి ఎలా ఫీల్ అయ్యానో అతను అలాగే ఫీల్ అయ్యుండ నేను నీ గురించి ఎలా ఫీల్ అయ్యానో అతను అలాగే ఫీల్ అయ్యాడు. నేను చెప్పాను, అతను చెప్పలేకపోయాడు, అంతే తేడా. ఎదుటి మనిషి గురించి తప్పించే అతని తత్వం మనం ఆ రోజు హాస్పిటల్లో చూశాం కదమ్మా. మనం ఏది చేస్తే ఒక మనిషికి ఆనందం కలుగుతుందో అది చేస్తే తప్పులేదమ్మా. అది తప్పు కాదని మన మనసు చెబితే చాలు. సెలవులయ్యాక కాలేజీకి వచ్చిన ప్రణవ్ తను ప్రజెంట్ చేసిన చీరలో కనిపించిన మేఘన్ను చూసి ఆశ్చర్యపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సంతోషంగా. మీరోసారి నాకు కొటేషన్ పంపారు. అఫెక్షన్ ఈజ్ ఎన్ ఇంటాంజిబుల్ వన్, బట్ వెన్ ఇట్ టచెస్ అవర్ హార్ట్ ఇట్ బికమ్స్ టాంజిబుల్ అని. యువర్ అఫెక్షన్ ఈజ్ టాంజిబుల్ వన్ అంది మేఘన. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్పై కథానిక కార్యక్రమంలో ప్రేమించే హృదయం కథ విన్నారు. దీని తర్వాత భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్.
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
2: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
2: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
2: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: అపరిచిత వ్యక్తులు పంపే APK ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. కొన్ని పాటలు కొంతకాలమే మనుగడలో ఉంటాయి, మరికొన్ని పాటలు కొంతవరకు పర్వాలేదనిపిస్తాయి, కొన్ని పాటలు మాత్రం కలకాలం గుర్తుండిపోతూ ఉంటాయి. అలా గుర్తుండిపోయే పాటలే అలనాటి మధురమైన పాటలు. ఈ పాటలు వినిపించడానికి రేడియో విష్ణు 90.4 ప్రసారం చేస్తోంది ఆణిముత్యాలు కార్యక్రమం. మరి ఆణిముత్యాలు కార్యక్రమాన్ని విని ఆనందించండి. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల పి సుశీల గానం చేసిన అంతస్తులు చిత్రం నుంచి నువ్వంటే నాకెందుకో ఇంత ఇది పాట వింటారు. ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి జంటగా నటించారు. మరి ఈ యుగళ గీతం వినండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. అంతస్తుల చిత్ర నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన నువ్వంటే నాకెందుకు ఇంత ఇది పాటు విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు అంగడి బొమ్మ చిత్రం నుంచి ఎస్ జానకి గానం చేసిన జాబిల్లి వెన్నెల సరిచూడలేదు పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం సత్యం. ఆత్రేయ రచనలో ఈ పాట చాలా ఆర్ద్రంగా రాస్తే జానకి అంత బాగా తన

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: అంగడి బొమ్మ చిత్రం నుంచి ఎస్ జానకి గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట అందం కోసం పందెం.

చిత్రం నుంచి నాలోని స్వప్నాల అందాలే నీవు పాట వింటారు. ఈ పాట జి కృష్ణమూర్తి అందించారు. సంగీతం ఎస్పి కోదండపాణి. సమకూర్చగా గానం చేసిన వారు ఘంటసాల పి సుశీల.

1971లో విడుదలైన అందం కోసం పందం చిత్రంలోని ఈ గీతం కాంతారావు కాంచన మీద చిత్రీకరించడం జరిగింది. మరి ఈ పాట వినండి. అందం కోసం పందం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట అక్క చెల్లెళ్ళు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానా పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. అక్కినేని కృష్ణ, షావుకార్ జానకి, విజయ నిర్మల నటించిన ఈ చిత్రంలోని ఈ పాట కృష్ణ విజయ నిర్మలపై చిత్రీకరణ చేశారు. మరి పాట విందామా?

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: అక్కా చెల్లెలు చిత్రం నుంచి కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు అండమాన్ అమ్మాయి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ కోవెల నీకే వెలిసింది పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాట అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీలపై చిత్రీకరించడం జరిగింది. భారతదేశ చరిత్రలో అండమాన్ దీవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి అండమాన్ అమ్మాయి చిత్రం నిర్మించడం జరిగింది. మరి పాట విందామా?

0: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతల వారు చూడగలరని మర్చిపోకండి.
1: అండమాన్ అమ్మాయి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు 1969లో విడుదలైన అగ్నివీరుడు చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. ఎన్టీ రామారావు, విజయలలిత జంటగా నటించారు. మీరు వినబోయే పాట ఎవరో నీవెవరో పాట వింటారు. విజయ కృష్ణమూర్తి స్వరాలు అందించారు. అగ్నివీరుడు చిత్రం నుంచి హాస్య నటుడు పొట్టి వీరయ్య పరిచయం అయ్యారు. మరి పాట విందామా?
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.

హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. లిసనర్స్, మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో ఇద్దరు స్నేహితుల గురించి అయితే తెలుసుకుందాం. ఒకరు చదివింది కంప్యూటర్ సైన్స్, మరొకరు చదివింది సివిల్ ఇంజనీరింగ్. ఈ రెండు రంగాలకు సారూప్యత లేదు, కానీ ఈ ఇద్దరిని ఓ ఆకుపచ్చని బంధం కలిపింది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి పీస్ లిల్లీ అనే మొక్కల స్టోర్ను ప్రారంభించారు. ఇంట్లో గార్డెన్లో పెంచుకునే మొక్కలే కాకుండా పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలకు బహుమతిగా ఇచ్చే మొక్కలు కూడా మా దగ్గర లభిస్తాయి అంటున్నారు. వ్యాపార రంగంలో

గుబిడి అడుగులు వేస్తున్న హైదరాబాద్ లోని ఈ ఇద్దరు గృహిణులు రమ్య కోడూరి, స్వర్ణ వేములపల్లి. మొక్కలకు సంబంధించిన బిజినెస్ చేయాలన్న ఆలోచన అయితే వచ్చింది, కానీ ఆచరణలో పెట్టేందుకు మొదట్లో కష్టమే అయింది అన్నారు రమ్య, స్వర్ణ. మా ఆలోచనను ఆచరణలో పెట్టాక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రచారం చేయడం మొదలుపెట్టాం. మొక్కల ఫోటోలను అందంగా తీసి వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఉంచి ప్రచారం చేశాం. సిటీలో ఎగ్జిబిషన్లు నిర్వహించాం. మొక్కల్ని తెచ్చి వాటి పెరుగు ఎలా ఉంటుందనేది పూర్తిగా తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏ విషయం గురించి అయినా ఆన్లైన్లో బోలెడంత సమాచారం లభిస్తుంది. అలా కూడా ఎంతో నేర్చుకున్నాం. ఏ మొక్క ఎలాంటి వాతావరణంలో బ్రతుకుతుంది, దానికి ఎంత సూర్యరశ్మి కావాలి, ఎన్ని నీళ్లు అవసరం వంటివన్నీ పరిశోధించాం. మాకు పూర్తి అవగాహన వచ్చాకే మార్కెట్లోకి వచ్చాం. ఒక్కో మెట్టు ఎదుగుతూ నెమ్మదిగా మా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. పూర్వం రోజుల్లో ఉన్నట్లు ఇప్పుడు మొక్కలు పెంచుకునేందుకు ఖాళీ ప్రదేశం ఉండడం లేదు. ఎటు చూసినా కాంక్రీట్ గోడలే. అందుకని బాల్కనీల్లో గోడల మీద పెంచేలా మొక్కల్ని అందిస్తున్నాం. అలాగే ఇంట్లో కాలుష్యం లేని స్వచ్ఛమైన ఆక్సిజన్ను పీల్చాలంటే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవాలి. జంట నగరాల్లో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానివల్లే కాబోలు ఎక్కువ మంది ఇండోర్ ప్లాంట్స్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. మా దగ్గర సెక్యులెన్స్, క్యాక్టస్లు, సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్, మినియేచర్ గార్డెన్, ప్లాంటర్ స్టాండ్, లివింగ్ వాల్స్, గ్రీన్ గిఫ్ట్స్ వంటివి లభిస్తాయి. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ డిజైన్ ప్లాన్ కూడా చేస్తాం. అది కూడా అవతలి వాళ్ళకి నచ్చినట్లు, సౌకర్యవంతంగా, బడ్జెట్లో. మా దగ్గర ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేందుకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి. మేజన్ జార్లలో మొక్కల్ని గ్రీన్ గిఫ్ట్స్గా ఇస్తుంటారు. ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్గా గ్రీన్ గిఫ్ట్స్ ఇచ్చే సంస్కృతి బాగా పెరిగింది అంటున్నారు వీళ్ళు. లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సాఫ్ట్వేర్ లేదా కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండుంటే వాళ్ళు చెప్పింది ఏదో చేస్తూ ఉండేవాళ్ళం. అలా కాకుండా జీవమున్న మొక్కలతో పనిచేయడం వల్ల మా మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది అంటారు రమ్య. మొక్కల దగ్గరికి వచ్చేసరికి ఎంతో సున్నితంగా పనిచేయాలి. ప్రారంభంలో ఒక మొక్క చనిపోతే మనసంతా దిగులుతో నిండిపోయేది. కొన్ని రోజులకు కానీ కోలుకునేదాన్ని కాదు. పసిపిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి వాటిని. ఇక మినియేచర్ గార్డెనింగ్, అది కూడా కస్టమైజ్డ్ అయితే అందులో ప్రతి చిన్న వివరాన్ని చూసుకోవాలి. అది విని యోగదారులకి నచ్చితే మాకు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అది ఏ ఉద్యోగం చేసినా రాదు అంటుంది రమ్య. ఈ మధ్య ఎవరిని చూసినా క్షణం తీరిక లేని బిజీతో ఉంటున్నారు. వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికే టైం లేదంటున్నారు. కానీ మొక్కలు పెంచుకోవాలనే ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్. వీటికి ఒక్కసారి నీళ్లు పోస్తే 10 నుంచి 15 రోజుల వరకు మళ్ళీ నీళ్లు పోసే అవసరం రాదు. సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్ నాబ్ మీద నీళ్లు ఉన్నాయా అయిపోయాయా తెలిపే ఇండికేటర్ ఉంటుంది. రీఫిల్, ఎండ్, నల్ అని 3 గుర్తులు ఉంటాయి. కొత్తగా మేము హెల్ప్స్ను వంటగది గోడల మీద పెంచుకునేలా ట్రై చేస్తున్నాం అని చెప్పింది స్వర్ణ. ఇంటినే పని ప్రదేశంగా మార్చుకొని పనిచేస్తున్నారు ఈ ఇద్దరు. త్వరలో గార్డెన్ స్టోర్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉంది. గార్డెన్ స్టోర్ 2 ఒకే దగ్గర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. హైడ్రోపోనిక్స్ అంటే మృత్తిక లేకుండా మినరల్ సొల్యూషన్తో పెరిగే మొక్కలను అందించే దిశగా ఆలోచిస్తున్నాం. ఇందుకు ఎకరాలకు ఎకరాల స్థలం అవసరం ఉండదు. చిన్న ఖాళీ ప్రదేశం ఉంటే చాలు. అలాగే ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఉంటుంది ఇది. దీంతోపాటు కిచెన్ హోల్డర్స్, నేమ్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్లలో మొక్కల్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం అని తమ భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పారు. మరి మీ స్టోర్కి పెట్టిన పీస్ లిల్లీ పేరు వెనుక కారణం ఏదైనా ఉందా అని అడిగితే ఆ మొక్క మా ఇద్దరికీ ఇష్టం, ఆక్సిజన్ ప్యూరిఫైయర్ కూడా అని చెప్పారు. లిజనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఈరోజు మహిళ కార్యక్రమంలో చర్మం మెరిసేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. మొటిమలు మచ్చలు లేని మెరిసే చర్మం కోసం కోటి ప్రయత్నాలు చేస్తుంటారు ఆడవాళ్ళు. చర్మం కాస్త రఫ్గా అనిపించినా మృదువుగా మారేందుకు మార్కెట్లో దొరికే ఎన్నో ఫేస్ క్రీమ్లు ట్రై చేస్తూ ఉంటారు. అయితే కెమికల్స్తో తయారైన ఫేస్ క్రీమ్ కంటే ఇంటి పట్టున దొరికే సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ బెటర్ అంటున్నారు నిపుణులు. ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావలసినవి: బొప్పాయి గుజ్జు 3 టేబుల్ స్పూను, అరటిపండు గుజ్జు 2 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పెరుగు 1/2 టేబుల్ స్పూను, తేనె 1/2 టేబుల్ స్పూన్. ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని బొప్పాయి గుజ్జు అరటిపండు గుజ్జు మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో నిమ్మరసం పెరుగు కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తేనె కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకొని ఆవిరి పట్టించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి మెడకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు నిపుణులు. లిసనర్స్, మరి ఇదండి ఈనాటి మహిళా కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయా.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిజనర్స్, మరి వాటి ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి నేను, మీ ఆజ వేద. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ

0: హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇవాళ మన ప్రోగ్రామ్ లో అయితే మనం రక్తానికి ఉన్న ప్రత్యేకతల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు మన శరీరంలో రక్తం కొన్ని కాలువల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. రక్తం ద్వారానే శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, ఆహారం అందుతుంది. ఇవి సరిగ్గా అందకపోతే ఆ భాగాలకు గ్యాంగ్రీన్ వచ్చి కూలిపోతాయి. గుండె నుంచి రక్తం పెద్ద రక్త నాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాల్లోకి ప్రవహించి మరిన్ని సన్నని రక్త నాళాలుగా విభజించేసి కెపిలరీస్ అనే కణాలను చేరుకుంటుంది. ఇలా రక్తం ప్రవహించే దారిలో ఉన్న చిన్న పెద్ద నాళాలన్నింటినీ కలిపితే 26,12,008 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, బోనోసైట్స్, లింఫోసైట్స్ లాంటి రకరకాల పదార్థాలు ఉన్నాయి. ఎర్ర రక్త కణాల జీవకాలం 120 రోజులు. ఈ చిన్న కాలువల్లోనే ఒక ఎర్ర రక్త కణం 75,000 రౌండ్లను గుండె నుంచి అవయవాల భాగాల వరకు పూర్తి చేస్తుంది. గుండె ముడుచుకోవడం వల్ల ఆక్సిజన్ తో కూడిన రక్తనాళం శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన రక్తం వెనక్కి వచ్చి గుండె ద్వారా ఊపిరితిత్తుల్లో చేరుతుంది. ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఎర్ర రక్త కణాల ద్వారా ఆక్సిజన్ శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంది. ప్లాస్మా ద్వారా ఆహార చర్యలు సరఫరా అవుతాయి. తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించిన ఫారిన్ బాడీస్ ను నాశనం చేయడంతో ఇవి నిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతూ రక్తంలోని ప్లేట్లెట్స్, అతి చిన్న రక్త కణాలు రక్తస్రావం కాకుండా కాపాడతాయి. ప్లేట్లెట్స్ కి అంటుకునే శక్తి లోపించినా, అగ్రిగేట్ జరగకపోయినా, కణాల క్వాలిటీ తగ్గినా రక్తస్రావాన్ని సరిగ్గా అరికట్టలేవు. ప్లేట్లెట్స్ విపరీతంగా పెరిగితే క్యాన్సర్ రావచ్చు. వీటికి ఎర్ర రక్త కణాల్లాగా న్యూక్లియస్ ఉండదు. న్యూక్లియస్ నుంచి డివైడ్ అయ్యే లక్షణాలు ఉంటాయి. మరి వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు మన టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. అగ్రన్యూలో సైటోసిస్ వచ్చినప్పుడు తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు యాంటీబయాటిక్స్ తో అరికట్టుకుంటే మరణం సంభవించవచ్చు. సాధారణంగా తెల్ల రక్త కణాలు క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో 6000 నుంచి 8086 అంగుళాలు ఉంటాయి. లుకేమియా అనే వ్యాధి వచ్చినప్పుడు ఇవి 100000 దాకా పెరుగుతాయి. ఒక ఘన మిల్లీమీటర్ కు 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. వీటిలో హిమోగ్లోబిన్ అనే ఐరన్ ఉన్న పదార్థం ఉంటుంది, అందుకనే ఇవి ఎర్రగా ఉంటాయి. ఐరన్ ఒక ప్రోటీన్ ఉన్న పదార్థం. హిమోగ్లోబిన్ కు ఆక్సిజన్ను ఆకర్షించే గుణం ఉంటుంది. రక్తం ఊపిరితిత్తుల గుండా ప్రవహించినప్పుడు ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్నప్పుడు హిమోగ్లోబిన్ బాగా ఎర్రబారుతుంది. దాన్ని ఆక్సి హిమోగ్లోబిన్ అని అంటారు. ఆక్సిజన్ తగ్గినప్పుడు హిమోగ్లోబిన్ నలుపు రంగుగా మారుతుంది. ఇలా 3-4 నెలలు ఎర్ర రక్త కణాలు పనిచేశాక లివర్ స్పైన్ చిదిపి వేస్తాయి. అలా చిదిపిన ఎర్ర రక్త కణాల్లోని ఐరన్ ఎముకల లోపల ఉన్న మజ్జధాతువులో ఏర్పడుతుంది. దాన్ని ఉపయోగించి మజ్జధాతువు కొత్త రక్త కణాలు పుట్టింపజేస్తాయన్నమాట. ఐరన్ నూతన రక్త కణాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆహారంలో ఐరన్ 2.5 ఉన్న పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, ఇప్పుడిక మనం మన టాపిక్ నైతే కంటిన్యూ చేద్దాం. తెల్ల రక్త కణాలను న్యూరోసైట్స్ అని అంటారు. వీటిలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని న్యూక్లియస్లో ఉంటాయి. ఇవి రంగు రూపం లేని కణాలు. వీటి సంఖ్య ఎర్ర రక్త కణాల సంఖ్య కన్నా తక్కువ ఉంటుంది. తెల్ల రక్త కణాలు మధ్య ధాతువులో నుంచి లింఫ్ గ్రంథుల్లో తయారవుతాయి. రక్తంలో ప్రవహించేటప్పుడు ఈ తెల్ల రక్త కణాలు తమ ఆకారాన్ని అవసరమైన విధంగా మార్చుకోగలవు. కెపిలరీల గోడల్లోని సూక్ష్మ రంధ్రాల ద్వారా ఇవి దూరిపోగలవు. శరీరంలోకి ప్రవేశించిన పరాయి వస్తువులను సూక్ష్మ క్రిములను ఇవి చుట్టుముట్టి మింగేస్తాయి. ఇన్ఫెక్షన్ లో వీటి సంఖ్య పెరుగుతుంది. ఇలా తెల్ల రక్త కణాలు పెరగడాన్ని న్యూక్లియోసైటోసిస్ అని అంటారు. కానీ టైఫాయిడ్ లాంటి క్రిమి దోషాల్లో న్యూరోసైటోసిస్ సంఖ్య తగ్గుతుంది. ఈ స్థితిని న్యూకోపనియా అని అంటారు. రక్తంలో ఉండే ద్రవ భాగాన్ని ప్లాస్మా అని అంటారు. ఇందులో రక్త కణాలు తేలుతుంటాయి. ప్లాస్మా లేత పసుపులో ఉంటుంది. ఇందులో 100-90% వరకు నీళ్లు, 10% వరకు ఘన పదార్థాలు ఉంటాయి. అందుకనే రక్తం పల్చగా ఉండి వేగంగా ప్రవహిస్తుంది. ప్లాస్మాలో ఉండే ఘన పదార్థాలు ముఖ్యంగా ప్రోటీన్లై ఉంటాయి. అందులో 3 రకాలు ఉంటాయి. అవొచ్చేసి అల్బుమిన్, గ్యాబ్యులిన్, ఫైబ్రోకోజిన్. ప్రోటీన్లే కాకుండా జీర్ణనాళం నుంచి వచ్చిన ఎమైనో యాసిడ్స్, కొవ్వులు, గ్లూకోజ్, లవణాలు, విటమిన్లు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు, అనాళిక గ్రంథుల హార్మోన్లు, ఎంజైమ్స్, వ్యర్థ పదార్థాలైన యూరియా, యూరియాసిడ్ వంటి లవణ పదార్థాలు ప్లాస్మాలో ఉంటాయి. రక్తంలో ఇన్ని విశేషాలు ఉండడంతోనే రక్త పరీక్షల ద్వారా ఎన్నెన్నో విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. మరి లిసనర్స్, విన్నారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జే వేద

0: టెకు.
1: జై హింద్ సార్.
2: పెళ్ళైపోయిందని విన్నాను, కనీసం చెప్పలేదు.
1: నాకు కూడా తెలియదు సార్.
2: విశ్రామ్ ఆఫీసర్, అమ్మాయి పేరు
1: సీతామహాలక్ష్మి.

ఓయ్ రామ్, నీకు విషయం తెలుసా? నాతో పాటు మన పెరడు కూడా మీ మీద బెంగ పెట్టుకుంది. పూలు పూయడమే మానేశాయి. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడం మానేశాయి. ఈసారి ఇంటికొచ్చేప్పుడు నా కోసం వాటిని తెస్తారా?

0: డియర్ రామ్, నిన్న మన పక్కింటావేడా మనం మొదటిసారి ఎలా కలిశామని అడిగింది.
1: కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే
0: ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది.
1: దానర్థమేంటో నువ్వు తప్ప ఎవ్వరూ చెప్పలేరు.
2: కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం.
1: ఇంకో విషయం, నిన్న రాత్రి ఒక కల వచ్చింది. కల్లో నీకు 60 ఏళ్ళు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీతా సీతా అని పిలుస్తున్నావు. అంతలో తెల్లారింది, పక్కన చూస్తే నువ్వు లేవు. ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ట్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: మిరప విత్తనాల పాదు తయారీ. ఒక మంచి విత్తనాల పాదుని తయారు చేయడంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే, అయినా ఆ శ్రమకి విలువుంది. విత్తనాల పాదు చక్కగా తయారైతే దాదాపు గింజలన్నీ మొలకెత్తుతాయి, మొలకలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ విధంగా అటువంటి మొలకల్ని నాటితే మీ పంట ఆరోగ్యంగా మొదలవడమే కాక పురుగులని తెగుళ్ళని అరికట్టగలుగుతుంది. కూరగాయల నాసిరకం విత్తనాలని నాటడానికి అలవాటు పడిన రైతులు నాణ్యమైన విత్తనాలని మొదటిసారి వాడుతున్నప్పుడు

0: ఎక్కువ విత్తనాలని వాడతారు. దాంతో సన్నగా మరీ పొడవుగా ఎదిగిన మొలకలు ఎక్కువగా వచ్చి నాటుతున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదొక సమస్య. ఈ వీడియోలో బలమైన ఆరోగ్యవంతమైన మొలకలని ఇవ్వగల మిరప విత్తనాల పాదుని తయారు చేయడాన్ని నేర్చుకుందాం. మంచి విత్తనాల పాదు తయారీ నాణ్యమైన విత్తనాలతో మొదలవుతుంది. రోగ నిరోధక శక్తి గల రకాల విత్తనాలని వాడాలి. ఏ రకాల విత్తనాలని వాడాలని మీ ఎక్స్టెన్షనిస్ట్ ని గాని, మీరు నమ్మే విత్తనాల డీలర్ ని గాని అడగాలి. దక్షిణ బెనిన్ లోని గ్రాండ్ పోపోకి చెందిన రీటాగ్నా బడి తన విత్తనాల పాదులోని విత్తనాలని కీటకాలు తినేయకుండా ఏం చేస్తుందో చూద్దాం.
1: బూడిద తీసుకుని మట్టి బెడ్డలు అవి లేకుండా మెత్తటి బూడిద మిగిలేలా బాగా జల్లిస్తాం. దాన్ని విత్తడానికి ముందు విత్తనాలతో కలుపుతాం. ఈ బూడిద విత్తే వరుసల్లో చల్లితే కీటకాలు విత్తనాల్ని తినవు. బూడిద వాసన పురుగుల్ని తరిమివేస్తుంది.
0: మీకు చిన్న పొలం ఉండి అందులో మిరప పంట వేయాలనుకుంటే వ్యవసాయ డీలర్ నుంచి సీడింగ్ ట్రేలని కొనవచ్చు. ఈ ట్రేలని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. పెద్ద పొలాలకైతే విత్తనాల పాదులు చేసి మిరప విత్తనాలని వాటిలో విత్తడం మంచిది. మొలకలకి నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి విత్తనాల పాదుని నీటి వనరుకి దగ్గరలో ఏర్పాటు చేయాలి. విత్తనాల పాదు మీరు నాట్లు వేయబోతున్న పొలానికి దగ్గరలో ఉంటే నాట్లు వేసే సమయంలో పని తేలికవుతుంది. ఫిలిప్ హౌజు వివరిస్తున్నట్లుగా విత్తనాల పాదులు చేయబోతున్న స్థలాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి.
2: మట్టిలో ఉండే వేళల్లో వేటిలో నుంచి పరాన బక్కులు వస్తాయో మనం చెప్పలేం. కాబట్టి మట్టిని తిరగదోడితేనే అందులోని వేళ్లన్నీ పోతాయి.
0: విత్తనాల పాదుని మీటర్ వెడల్పున చేస్తే అందులోకి వెళ్లకుండా బయట నుంచే మొలకలని సరిచేస్తుండవచ్చు. విత్తనాల పాదుని మీకు కావలసినంత పొడవుగా చేసుకోవచ్చు. వర్షపు నీళ్ళకి విత్తనాలు కొట్టుకుపోకుండా పాదుని సమం చేయాలి. ఏటవాలుగా ఉన్న భూముల్లో చిన్న పాదులైతే కొట్టుకుపోవడం తగ్గుతుంది. విత్తే ముందు పాదుని బాగా తడపాలి. నాసిక ఇసుక ఎక్కువగా ఉండే తన పొలంలో విత్తనాల వరుసలు చేసే ముందు ఫిలిప్ కోళ్ల పెంటలని కూడా ఒక పొరగా వేస్తాడు. కోమేకి చెందిన మార్టిన్ సోసూలా, మీరు కూడా కంపోస్ట్ని గానీ ఆవు పేడని గానీ అలాంటి ఎరువులు ఇంకేవైనా గానీ వాడవచ్చు.
2: నేను గబ్బిలాల గొద్దలను వాడతాను. వాటిని విత్తనాలకు పూస్తే మొలకలు బాగా వస్తాయి. గొద్దల్లో పోషకాలు ఎక్కువ కాబట్టి ఆ మొలకలు చాలా బలంగా ఉంటాయి. పైగా ఆ గొద్దెల వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగవు. ఆవు పేడలో ఒకసారి ఉండే కలుపు మొక్కల విత్తనాల వల్ల మీరు నాటే విత్తనాలకి సమస్య రావచ్చు. అందుకే గబ్బిలాల గొద్దెల కోసం వెతుకుతాను.
0: విత్తనాల పాదులో ఒక కర్రతో తక్కువ లోతు వరుసలు చేయాలి. ఈ వరుసలు పాదు పొట్టి వైపుకి సమాంతరంగా ఉండాలి. వాటి మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఒక్కో వరుసలో కొన్ని విత్తనాలు వేయాలి. మంచి విత్తనాలైతే దాదాపు ప్రతి విత్తనము మొలుస్తుంది. కాబట్టి వేసిన విత్తనాలకి మధ్య ఎడం ఉండాలి. ఎక్కువ విత్తనాలు వేయవద్దు. వాటి వల్ల పొడవుగా, పల్చగా, బలహీనంగా ఎదిగే మొలకలు ఎక్కువగా మొలుస్తాయి. కూరగాయల విత్తనాలు చాలా వరకు చిన్నవే ఉంటాయి కాబట్టి వాటిని ఉపరితలానికి దగ్గరలో విత్తాలి. విత్తనాలని కప్పేలా మెత్తటి మట్టిని పైన చల్లాలి. విత్తిన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టాలి. విత్తనాల పాదుని గడ్డితో గాని తాటాకులతో గాని కప్పితే చెమ్మ నిలిచి ఉంటుంది. పెద్దగా వాన కురిసినా సాగునీళ్ల ప్రవాహం వచ్చినా విత్తనాలు కొట్టుకుపోవు.
2: నాట్లు వేసే చోట చెదలుంటే గడ్డిని ఆ మట్టి మీద పరవకూడదు. పరిస్తే చెదలు మీ నర్సరీని పాడు చేయగలవు.
0: విత్తనాల పాదుకి రోజుకి 2 సార్లు నీళ్లు పెట్టాలి. దాదాపు 8 రోజుల తర్వాత మిరప మొలకలు వస్తాయి. మొలకలు పెరుకు రాకుండా మల్చిని జాగ్రత్తగా తొలగించాలి. మొలకలు క్రమేపీ ఎండకు తట్టుకునేలా మార్టిన్ ఒక కప్పుని ఏర్పాటు చేస్తాడు. వారానికోసారి కొన్నేసి తాటాకులను తొలగిస్తూ నాట్లు వేసే సమయానికి మొలకలు బలంగా అయ్యేలా చూస్తాడు. వర్షాకాలంలో మిరప మొలకలు 2-3 వారాలవైతే వాటిని నాటవచ్చు. మొలకలు ఎండాకాలంలో ఎక్కువ బాధపడతాయి కాబట్టి 4 వారాల వయసు వచ్చాక నాటాలి. విత్తనాల పాదుని ఎలా తయారు చేయాలో తెలిసింది కాబట్టి చేపట్టవలసిన ఇతర చర్యలేమిటో చూద్దాం. మొలకలని బలంగా చేయడానికి ఫిలిప్స్ వాటి వరుసల మధ్య చిన్న వరుసల్ని తవ్వుతాడు. ఈ చిన్న వరుసల్లో వారానికోసారి కోళ్ల పెంటని చేర్చుతాడు. తాజా పెంట తగిలితే విత్తనాలు మాడిపోవచ్చు కాబట్టి అది విత్తనాలకి తగలకుండా అలా అరికడతాడు. ఇది వరకు మీ పంట నెమటోడ్లు రోగాల బారిన పడి ఉంటే పొలాన్ని శుభ్రం చేయడానికి అనేక పద్ధతులున్నాయి.

0: క్రిముల్ని చంపడానికి చాలా పద్ధతులు వేడిని వాడతాయి. ఎండిన పంట అవశేషాలని విత్తనాల పాదు మీద కాల్చవచ్చు. లేదా గ్రాండ్ పోపోకి చెందిన బాసిల్ అగ్బాగ్లీ చెప్తున్నట్లు ఇంకా సమర్థవంతమైన పద్ధతిని వాడవచ్చు.
1: విత్తనాల పాదును చేసి ఒక పీపాని కాస్తాం. అందులో ఇసుక, ఎరువుని కలిపి వేస్తాం. ఆ మిశ్రమాన్ని కాసేపు వేడెక్కనిచ్చి దాని పాదు మీద జల్లుతాం. విత్తే ముందు నీళ్లలో తడుపుతాం.
0: మట్టిని అప్పుడప్పుడు తిరగదోడితే వేడి మట్టి లోపలకంతా చేరి క్రిముల్ని చంపుతుంది. మట్టి ముట్టుకోలేనంతగా వేడెక్కాలి. వేడి మట్టిని పాదు మీద పొరగా వేయాలి. దాంతో కిందనున్న మట్టి కూడా వేడెక్కి అందులోని క్రిములన్నీ పోతాయి. అరగంట తర్వాత కిందనున్న మట్టి చల్లబడిందేమో చూడాలి. వేడికి మిరప విత్తనాలు మాడిపోకుండా ట్రేస్ చేసి విత్తే ముందు పాదుకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు అంటుకుపోకుండా బాసిల్ ఒక గిన్నెలో విత్తనాలని అంతే మొత్తంలో జల్లించిన ఇసుకని కలుపుతాడు. విత్తేటప్పుడు అంటుకున్న విత్తనాలని వేరు చేస్తాడు. దానివల్ల ప్రతి విత్తనానికి బలమైన మొలకగా ఎదగడానికి తగినంత ఎడం ఏర్పడుతుంది. విత్తనాల వరుసల మీద శుభ్రపరిచిన మట్టి ఎరువులని పల్చని పొరగా పోయాలి. క్రిములే కాక ఇతర ప్రాణులు కూడా మీ విత్తనాలని నాశనం చేయగలవు. పురుగుల నుంచి, జంతువుల నుంచి విత్తనాలని కాపాడాలి. గొంగలి పురుగులు, గొల్లభామలు, కోళ్ళు, మేకలకి మీ విత్తనాల పాదులో మహాప్రీతిగా మేస్తాయి. విత్తనాల పాదుని రోజుకి ఒకసారైనా తనిఖీ చేయాలి. అవి చిన్నవి కాబట్టి కీటకాలని ఒక్కోసారి చేత్తోనే తీసేయవచ్చు. విత్తనాల పాదు మీద ఒక జాలిని కడితే రాత్రి పగలు రక్షణ ఏర్పరిచే సాధనంగా పనికొస్తుంది. ఏవి లోపలికి చొరబడకుండా దాన్ని సరిగ్గా మూయాలి. మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. విత్తనాల పాదుని నీళ్ల అందుబాటుకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలని వాడాలి. మొలకల్ని తేలిగ్గా చేరడానికి వీలయ్యేలా విత్తనాల పాదు వెడల్పు మీటర్ ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా బలహీనంగా ఎదిగి నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదు మీద గడ్డి గాని, తాటాకులు గాని, ఇతర మల్చ్ గాని పరిస్తే ఎండావానల తాకిడి నుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి పురుగులు, జంతువుల బారి నుంచి విత్తనాలని కాపాడవచ్చు. సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన ఆరోగ్యమైన మొలకలే ఆరోగ్యమైన మంచి ఉత్పాదకత గల పంటకి ప్రారంభం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్, డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

హాయ్ ఎవ్రీబడి, ఆర్ యు వెయిటింగ్ ఫర్ విజ్ఞాన దర్శిని? ఓకే లిజనర్స్, మరీనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనందరికి సంబంధించిన వైజ్ఞానిక పరమైనటువంటి అంశాలను మీకు అందజేస్తుంది మన రేడియో విష్ణు 90.4.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: సెల్ 9989342009.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.

జీవుల మనుగడకు మూలాధారం మెటబాలిజం అనే జీవ ప్రక్రియ. ఇందులో ఒకటి నిర్మాణ క్రియ. నూతన జీవ కణాలనేవి పుడుతుంటాయి. రెండు విచ్ఛిన్న క్రియ. ఇందులో జీవ కణాలు క్షీణించి నాశనమవుతుంటాయి. ఇక పరస్పర విరుద్ధములైన ఈ ప్రక్రియల మధ్య ప్రాణిలో నిరంతర ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ప్రక్రియ ఆధిక్యతలో ఉంటుంది. ఇక పెరిగే దశలో పుట్టే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో నశించే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విరుద్ధ ప్రక్రియల మధ్య ఘర్షణ ఉన్నంతకాలం జీవం ఉంటూనే ఉంటుంది, లేనినాడు అంతమవుతుంది. అందువల్ల విరుద్ధ శక్తులు చెట్టా పట్టాలేసుకుని జీయట్లు పాడుకో. వాటి మధ్య ఐక్యత అనేది తాత్కాలికం, ఘర్షణ శాశ్వతం. ఇక ఒక శక్తి మరొక శక్తిపై ఆధిక్యత సంపాదించడానికి ప్రయత్నించడం వల్లే ఈ ఘర్షణ అనేది సంభవిస్తుంటుంది. అయితే ఈ ఘర్షణ వల్లే పదార్థం అనేది చలనంలో ఉంటుంది, పరిణామం చెందుతోంది. ఇక వైరుధ్యాలనేవి విశ్వవ్యాపితమే అయినా విశ్వమంతటా ఒకే వైరుధ్యం లేదు, అనేకం ఉంటాయి. ఇక ఒకే వస్తువులో వివిధ వైరుధ్యాలు అన్నీ కలిసే ఉంటాయి. కాబట్టి ఒకే పరిమాణానికి వైరుధ్యాలనేవి అనేకం కారణమవుతుంటాయన్నమాట. ఉదాహరణకి మనం ఉండే పల్లె ప్రాంతాన్ని తీసుకుందాం. భూస్వాములకు రైతు కూలీలకు మధ్య వైరుధ్యం ఉంటుందా ఉండదా? ఇక భూస్వాములకు భూస్వాములకు మధ్య వైరుధ్యం కూడా ఉంటుంది. రైతులకు కూలీలకు మధ్య వైరుధ్యం ఉంటుంది. మళ్ళీ వారిలో వారికి వారికి అంతర్గత వైరుధ్యం ఉంటుంది. అలాగే ప్రకృతిలో, సమాజంలో, ప్రతి దానిలో అనేక వైరుధ్యాలనేవి దాగి ఉంటాయి. ఈ వైరుధ్యాల్లో ఏది ప్రధానం, ఏది ద్వితీయం? అంటే ప్రధాన వైరుధ్యం ఏదో ఒక్కటే ఉంటుంది. అది చలనంలో, అభివృద్ధిలో నిర్ణయాత్మకమైనదిగా ఉంటూ నాయకత్వ పాత్రను వహిస్తూ ఉంటుంది. ఇక పరిష్కారానికై అన్నింటినీ తోసుకుని ముందుకు వస్తుంది. మరి దీని ప్రభావం మిగతా వైరుధ్యాలపై కూడా ఉంటుంది. ఇక ఇది పరిష్కరింపబడితేనే మిగిలినవి కూడా పరిష్కారమవుతాయి, అవునా?

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞానగర్ని. ఈరోజు మన కార్యక్రమంలో మన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు జీవ పరిమాణాన్ని తెలుసుకుందాం. ప్రకృతి పరిసరాలకు ప్రాణులకు మధ్య వైరుధ్యం ఉంది, అవునా? ఒకే జాతి జీవుల మధ్య వైరుధ్యం ఉంది. ఒక జీవజాతికి మరో జీవజాతికి మధ్య వైరుధ్యం ఉంది. ఇక తరతరాలుగా వచ్చే అనువంశిక లక్షణాలకు, జీన్స్ లోని మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యం ఉంది. ఇందులో ఏది ప్రధాన వైరుధ్యం? జీవ పరిణామానికి ప్రధాన కారణం ఏది? ఇక పరిణామవాదానికి ఉదాహరణగా తీసుకున్న జిరాఫీనే ఇప్పుడు ఒక్కసారి దాని గురించి తెలుసుకుందాం. మ్యూటేషన్స్ వల్ల పొడవు మెడగల నూతన జాతి అనేది అవతరించింది. ప్రకృతితో, పరిసరాలతో వైరుధ్యాన్ని పరిష్కరించుకోగలిగింది. ఇక తన జాతి జీవులలోకెల్లా బలమైందిగా తయారైంది. ఎక్కువ సంతానోత్పత్తిని పొందగలిగింది. కనుక ఒక జీవులోని అనువంశిక లక్షణాలకు, మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యమే జీవ పరిణామానికి ప్రధాన కారణం, అవునా? ఇక వైరుధ్యాల్లో గమనించాల్సిన మరో ముఖ్యాంశం అనేది ఉంది. ఒక వస్తువులో మార్పు లేదా అభివృద్ధికి దానిలో అంతర్గతంగా ఉండే విరుద్ధ శక్తుల ఘర్షణ అనేది ఒక కారణం. ఇక ఆ వస్తువుకు వెలుపల ఉన్న వాటితో ఘర్షణ అనేది మరొక కారణం. మొదటిది ఆంతరంగిక కారణం, రెండవది బాహ్య కారణం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కోడిగుడ్డు పిల్లగా మారుతుంది, అందుకు కొంత వెచ్చదనం కావాలి, అవునా? అప్పుడు గుడ్డులోని జీవ కణాలలో మార్పులు జరిగి 3 వారాల పిమ్మట కోడి పిల్ల పుడుతుంది. ఇక అదే వెచ్చదనాన్ని ఒక గుండెరాయికి ఇస్తే కోడి పిల్ల పుడుతుందా? లేదు. కనుక వేడిమ అనేది బాహ్య కారణం. గుడ్డులోని జీవ కణాల మార్పులనేవి ఆంతరింగిక కారణం అవుతుంది. ఈ ఆంతరింగిక కారణాలే ప్రధానమైనవి, మౌలికమైనవి కూడా. ఈ బాహ్య కారణాలు ఆంతరంగిక కారణాల ద్వారా పనిచేస్తాయి. అవి పరిమాణానికి దోహదం చేస్తుంటాయి. ఇక జీవులలో ఉండేటువంటి అనువంశిక లక్షణాలకు, మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యం ఆంతరంగిక కారణం. ఈ ప్రకృతి పరిసరాల్లోని మార్పులు, ఇతర జీవజాతుల్లో ఘర్షణ తదితరాలు బాహ్య కారణాలవుతాయి. అలాగే విశ్వాంతరాళంలో ఆకర్షణ వికర్షణలు, పరమాణువులో ప్రోటాను, ఎలక్ట్రాన్, రసాయనిక పరిమాణంలో సంయోగ వియోగాలు, జీవులలో నూతనంగా పుట్టే జీవకణాలు, నశించే పాత జీవకణాలు తదితర విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ అనేది బయట నుండి పరమాత్ముడి ప్రభావం వల్ల వచ్చినవేమీ కావు, అయితే వాటిలోనే సహజంగా ఉన్నాయి. అందువల్ల వైరుధ్యాలను గుడ్డిగా, యాంత్రికంగా, దేనికది విడిగా వేరు చేసి చూడకూడదు. వాటి మధ్య పరస్పర సంబంధాన్ని పరిశీలించాలి. ప్రధాన వైరుధ్యాన్ని పట్టుకోవాలి. ఆంతరింగిక కారణం

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

మా శ్రోతలు వింటున్నారు విజ్ఞాన దర్శని కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వైరుధ్యాల విశ్వజనీయతనే కాదు, వాటి ప్రత్యేకతలను కూడా గమనించాలి, ఇక తేడాలను గుర్తించాలి, వాటిని కలగా పులగం చేయకూడదు. ఈ విశ్వాంతరాళంలో ఆకర్షణ వికర్షణ మధ్య వైరుధ్యం వేరు, ప్రకృతికి ప్రాణులకు మధ్య వైరుధ్యం వేరు, ఇక ప్రకృతికి మానవుడికి మధ్య వైరుధ్యం వేరు. మానవ సమాజంలో ఈ వర్గాల మధ్య వైరుధ్యం అనేది వేరు, అవునా? ఇక వీటి ప్రత్యేకతలను గుర్తించినప్పుడే వాటిని సరిగ్గా అవగాహన చేసుకోగలం. ప్రకృతి ప్రాణుల మధ్య వైరుధ్యం శారీరకంగా వచ్చే నూతన మార్పుల వల్ల పరిష్కరింపబడింది. కానీ ప్రకృతికి మానవుడికి మధ్య వైరుధ్యం అనేది శ్రమ ద్వారా పరిష్కరింపబడింది. సమాజంలో శత్రువర్గాల మధ్య వైరుధ్యం వర్గ పోరాటం ద్వారా పరిష్కరింపబడింది. ఇక ఇలాంటి ప్రత్యేకతలను గుర్తించడంలో డార్విన్ విఫలమయ్యాడు. కాబట్టి నరావతారంలో శ్రమ పాత్రను అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల ఏ వస్తువును గాని పరిమాణాన్ని గాని పరిశీలించే ముందు దానిలోని వైరుధ్యాన్ని ప్రధానాంశాన్ని కనుగొనాలి. అప్పుడే అసలు విషయాన్ని పట్టుకోగలుగుతాం. ఇక పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పుకు పరివర్తన చెందడమే అభివృద్ధి, అవునా? మన చుట్టూ ప్రపంచంలో అనేక వస్తువులున్నాయి. అవన్నీ ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. అంత పదార్థమైన అంతులేని వైవిధ్యం కలిగి ఉంది. ఇక ప్రతి వస్తువులను గుర్తించగలుగుతున్నావు. ఇది నీరు అని, అది ఆవిరి అని, ఇలా ప్రతి దానిని పేరు పేరున పిలుస్తున్నావు. ఇదెలా సాధ్యమవుతోంది? ఇక ప్రతి వస్తువు కొన్ని ప్రత్యేక ధర్మాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకి నీరు తీసుకోండి, అది ద్రవ పదార్థం. రుచి, రంగు, వాసన లేవు. ఇక దాని సాంద్రత 1 గ్రాము. 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ పరమాణువులతో కూడి ఉంటుంది. మరి ఇలాంటి ధర్మాలన్నీ కలిపితే దాని గుణమే బయటపడుతుంది, అవునా? మరి గుణాన్ని బట్టి ఫలానా వస్తువు అని అంటూ ఉంటాం. కనుక గుణం మొత్తం వస్తువును గూర్చిన సాధారణ స్వభావాన్ని, దాని అంతఃసారాన్ని తెలుపుతుంది. ఆ వస్తువును వాస్తవంగా మిగతా వాటి నుంచి ప్రత్యేకించి చూపుతుంది. సమస్త వస్తువులు గుణాన్ని కలిగి ఉంటాయి, అవునా? మరి గుణాన్ని కనుగొనడం ద్వారానే వస్తువును గుర్తించగలుగుతున్నాం. అలాగే గుణంతో పాటు ప్రతి వస్తువు పరిమాణం కూడా కలిగి ఉంటుంది. సంఖ్య, కొలత, సైజు, బరువు, ఇలా మొదలైన వాటిని బట్టి పరిమాణాన్ని గుర్తించగలం. ఇక పరిమాణం, గుణం ఈ రెండు వేర్వేరు కాదు, ఒకే వస్తువులోని రెండు అంశాలన్నమాట. పరిణామం గుణంగా, గుణం పరిణామంగా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణే పదార్థ పరిణామానికి మూలమని తెలుసుకున్నాం కదా. మరైతే ఈ పరిమాణం ఎలా, ఏ విధంగా సాగుతోంది? అంటే పరిణామ క్రమాన్ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగే సాధారణ పెరుగుదలగా గతితర్కం అనేది భావించదు. ఉదాహరణకి నీటిని వేడి చేయండి, మొదట్లో ఎలాంటి మార్పు కనిపించదు. నీరు నీరుగానే ఉంటుంది, కానీ అలా వేడి చేసుకుంటూ పోతే అది 100 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరగానే అది ఆవిరిగా మారిపోతుంది, అవునా? ఇక నీటిని చల్లార్చండి, 0 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరగానే మంచుగడ్డగా తయారవుతుంది. అదేవిధంగా వడ్లగింజలనేవి చల్లుతూ ఉంటాం, 3-4 రోజులయ్యేసరికి అవి వరి మొక్కలుగా మొలకెత్తుతాయి, అవునా? ఇక ప్రాణవాయువులో 2 పరమాణువులు ఉంటాయి. మరొక పరమాణువుని చేర్చి చూడండి, అప్పుడు ఓజోన్ అనే కొత్త రసాయనిక పదార్థం అనేది ఏర్పడుతుంది. మరి లిసనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మనం పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పుకు పరివర్తన చెందడమే అభివృద్ధి అని తెలుసుకున్నాం కదా. ఈ అభివృద్ధి కూడా ఇక 2 దశలుగా జరుగుతూ ఉంటుంది. ఈ 2 దశల గురించి తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
4: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
5: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
6: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: Vishnu FM 90.4.
1: వెల్కమ్ టు అది సంగతి. మరి ఇవాళ అది సంగతి కార్యక్రమంలో ఎలాంటి విషయాలు చెప్తానా అనుకుంటున్నారా? యాక్చువల్లీ చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు ఏం చెప్పినా తిరిగి క్వశ్చన్ చేయడం చాలా అలవాటైపోయింది నాకు. అలాంటి క్వశ్చన్స్లో చాలా వరకు పిచ్చిగానే ఉంటాయి, అంటే సిల్లీగానే అనిపిస్తాయి వినడానికి. కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తూ కొంతవరకు బెటర్ క్వశ్చన్స్ అడగడం అయితే అలవాటు చేసుకున్నా. అలాంటి కొన్ని క్వశ్చన్స్ విత్ సమ్ ఆన్సర్స్ అండ్ నాలెడ్జ్, అదే వాటి టాపిక్. అయితే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చెప్తాను. బైక్స్ అండ్ స్కూటర్స్ లాంటి వెహికల్స్ లో పెట్రోల్తో పాటు ఆయిల్ కూడా నింపుతారు, ఎందుకబ్బా అని కొన్ని ఇయర్స్ బ్యాక్ డౌట్ వచ్చింది. మరి దానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. హయర్ క్లాసెస్ అండ్ ఇంటర్ ఫిజిక్స్ లో ఫిజిక్స్ ఫ్రిక్షన్ అనే ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది కదా, అదే కాన్సెప్ట్ నుండి మనకి చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుందండి. బైక్స్ లో పెట్రోల్ తో పాటు ఆయిల్ కలిపి ఫిల్ చేయడానికి రీజన్

0: ఇంజిన్ పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ లేకుండా లూబ్రికేషన్ అందించడానికి అన్నమాట. ఇంజిన్ రాడ్స్, సిలిండర్ వాల్వ్స్ లాంటి భాగాల మధ్య ఎటువంటి రాపిడి లేకుండా మెషిన్ పార్ట్స్ అరిగిపోకుండా ఉండడానికి ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంజిన్ కంటిన్యూస్గా రన్ అవుతున్నప్పుడు ఎంతో హీట్ జనరేట్ అవుతుంది. సో ఆ వేడిని తగ్గించడానికి ఒక కూలెంట్ మీడియం లాగా హెల్ప్ అవుతుందిట. ఇలాంటి లూబ్రికేషన్ ఓన్లీ స్కూటర్స్ అండ్ బైక్స్కి కాకుండా ఎలాంటి వెహికల్స్కైనా అవసరమే. మరి ఒక మంచి టాపిక్ అయితే తెలుసుకున్నారు కదా లిజనర్స్, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.
1: తాళి బొట్టు కొట్టినా నువ్వు.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మనం ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మనం ఎక్కువగా కష్టపడిన రోజు, ఐ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నీళ్ళతో స్నానం చెయ్యి బాడీ పెయిన్స్ అన్ని తగ్గిపోతాయి అంటుంటారు కదా. ఎగ్జాక్ట్లీ అదే నా క్వశ్చన్ కూడా. హాట్ వాటర్తో స్నానం చేస్తే నొప్పులు ఎలా తగ్గుతాయా అని నా డౌట్. మరి దానికి మన పెద్దవాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. చలిగా ఉన్నప్పుడు స్కిన్ పై పార్ట్స్ లో ఉన్న సెల్స్ చాలా దగ్గరగా అయిపోతాయి అన్నమాట. అండ్ చల్లగా ఉండడం వల్ల పై భాగంలో ఉన్న స్కిన్ సెల్స్ అన్ని డ్రైగా అయిపోతాయి. సో అలాంటి టైంలో హాట్ వాటర్తో స్నానం చేస్తే కొంచెం లూజ్ అయ్యి కొంచెం టెంపరీగా బెటర్ ఫీల్ అవుతాం అన్నమాట. అండ్ నేను ఇందాక అడిగినట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినప్పుడు కూడా సెల్స్ అలిసిపోతాయి. బయలాజికల్ గా చెప్పాలంటే సెల్స్ అలసిపోవడం అంటే వాటిలో న్యూట్రియన్స్ వాల్యూ చాలా వరకు తగ్గిపోవడం అని అర్థం. అలాగే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ కాస్త ఆక్సిడేషన్ చెందుతుంది. ఆ టైంలో మనం ఎంత బ్రీతింగ్ చేసినా సరే మజిల్ నుండి కూడా ఎనరోబిక్ ఆక్సిడేషన్ జరుగుతుంది అన్నమాట. ఎనరోబిక్ ఆక్సిడేషన్ వల్ల మన బాడీలో గ్లూకోజ్ ఆక్సిడేషన్ చెంది మనకి బలాన్నిస్తుంది. ఇలాంటి శారీరక శ్రమ ఎక్కువ పడే టైంలో మనకి బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల స్కిన్ సెల్స్ అన్ని ఎక్స్పాండ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అన్ని బాడీ పార్ట్స్ కి కరెక్ట్ గా అయ్యేలా చేస్తుంది. సో ఎందుకని మనం బాడీ పెయిన్స్ తగ్గడానికి ఎక్కువగా యూజ్ చేసే ఇంటి చిట్కా వేడి నీళ్లతో స్నానం చేయడమే. ఓకే లిజనర్స్, ఒక మంచి టాపిక్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. లిజన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: FM 90.4.
1: వీరమణి గంటనే విల్లాలి వీరనే వీరమణి గంట.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
2: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి, క్లినికల్ కార్డియాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
1: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
2: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
1: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
2: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం,
1: సెల్ 9989342009.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అకుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెబిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అకుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అకుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై

0: 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: అనగనగా ఒక రాజు, ఆ రాజుకి చాలా పెద్ద మనసు.
4: పంతులు గారు.
5: అయ్యా, ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని, నోట్లు పట్టట్లేవు.
6: చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి.
5: చిల్లర గల కోసం సపరేట్ హుండీ చేయించండి.
7: నాకు కాబోయే మామగారికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది.
8: ఎఫెక్షన్ అంటే
7: తెలుగులో ఆస్తులు అంటారు.
3: ఆ మనసులోకి తగదగా మెరిచిపోయే నగలేసుకుని యువరాణి దిగింది.
9: సర్వమంగళ మాంగళ్యే, మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా.
6: అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని.
9: అమ్మాయి చాలా తెలివైంది.
10: అమ్మాయి చదివింది ఇంటర్ దాకా.
9: సంతోషం.
5: మీ కుక్కే బ్రాండ్?
11: మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. మీ బ్రాండ్?
5: బ్లాక్ డాగ్ అండి.
11: బ్లాక్ డాగా?
5: నల్ల కుక్క. బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్.
11: నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?
5: హాయ్ బాబాయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. ఎరా, ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందారా?
6: బ్లాక్ అయింది.
3: అప్పుడు రాజుగారికి పెద్ద ప్రాబ్లం వచ్చింది.
5: ఏంటి ప్రాబ్లం? నీతో ప్రేమలో నేను చాలా దూరం వెళ్ళిపోయాను చారు, ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే? నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు.
3: వీళ్ళిద్దరు పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను.
5: ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకొచ్చారు కదరా.
9: గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారు మనవడు రాజుగా చెప్తున్నాను. ఈరోజు రాజుగారి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు. గుర్తు

0: భూపతిరాజ్ గారు పండక్కి అల్లుడు వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండండి. మరి
1: మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా?
2: పెరుగుతుంది,
1: ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి.
3: మిగతా కదా సంక్రాంతికే.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా?
4: రుబరు రుబరు
3: నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.
4: రుబరు
3: ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: ఆత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి ఆధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
5: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
6: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వీరమణి గంటలే
2: విల్లాలి, వీరమణి గంటలే.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: సెల్ 9989342009. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.
2: ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే విని ముందు లాస్ట్ షార్ట్ బ్రేక్. అంటే ల్యాండ్, కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్క్ కార్యక్రమంలో మన ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటండి, బిక్కీ కౌశల్ అండ్ సారా అలీ ఖాన్ లీడ్ రోజుకుని నటించిన జరహత్ కే జరబచ్ కే మూవీ నుంచి ఫిర్ ఔర్ క్యా చాహి అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే సచిన్ జగ్రా అందించగా, అజిత్ సింగ్ ఆలపించిన ఈ సపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సపెట్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. నిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: సగ బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే మహేష్ బాబు అండ్ రష్మిక మందన్నా లీడ్రోస్ కి నటించిన సర్లేరు నీకెవరు మూవీ నుంచి హీ సో క్యూట్ అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా మధుప్రియ గారు ఆల్పించిన ఈ సపెట్ సాంగ్ లిరిక్స్ అయితే శ్రీమణి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సపెట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి, మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ee vidhamaina side effects lekunda treatment cheyabadunu. Head office address ground floor SR Raju building, town railway station road, Gnananda Kanti Aspatri Yedruga, Bhimavaram 2. Contact 9494565858.
1: So listeners, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే రాంపోతినేని అండ్ భాగ్యశ్రీ లీడ్ రోల్స్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి చిన్ని గుండెల్లో సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే వివేక్ అందించగా మెర్విన్ అండ్ సత్య యామిని కలిపి ఆల్పించిన ఈ సఫెద్ సాంగ్ కి లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫెద్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.
2: ఈ కాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
3: ఉండిపోదాం.
2: ఎలా? టైం అయిపోతుంది కదా.
3: ఆపేద్దాం.
2: అలా సినిమాల్లోనే అవుతుంది.
3: అయితే అక్కడికే వెళ్దాం.
2: ఏ హీరో, అలా ఎలా?
3: ఓ హీరోయిన్, ఇలా

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాట్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
5: సొలసినాస్ ఒక మంచి తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే, అమీర్ ఖాన్ అండ్ కరీనా కపూర్ లీడర్స్ నడిచిన లాల్ సింగ్ చడ్డా మూవీ నుంచి తెరే హవాలే అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అజిత్ సింగ్ అండ్ శిల్పారావు కలిపి ఆల్పించిన ఈ సఫెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫెత్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సొలేజ్నాస్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక అదిరిపోయే తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
1: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చి వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
2: సొలెజ్నాస్ ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే రణబీర్ కపూర్ అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ నడిచిన తూ జ్యోతి మే మఖర్ అనే మూవీ నుంచి ఓ బేదర్దియా అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అజిత్ సింగ్ ఆలపించిన ఈ సఫెద్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫెద్ సాంగ్ మీకోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణ

0: 10 MD Interventional Pulmonologist Emergency Critical Care Team.
1: Dr. P. Praveen, MS Orthopedics. Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon. Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
2: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: So listeners, a beautiful Hindi song ayithe vinnaru kadandi, mari ippudu raabe telugu song inande Kamal Hassan and Radhika lead roles ki nadinchina Swati Muthiyam movie nunchi Subbi Subbi Subbala Amma ani song ayithe ippudu play avutundandi. Mari ee చిత్రానికి మ్యూజిక్ అయితే ఇళయరాజా అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ జానకి గారు కలిపి అనిపించిన ఈ సఫైట్ సాంగ్ లిరిక్స్ అయితే నారాయణ రెడ్డి గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫైట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: तलवा बाटना रे।
1: पैसेजो मंद्र
2: आ

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో

0: అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695. అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
2: సెలెసినాస్ ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం అలాంటి ఒక తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. జినిట్ అండ్ ఎంజాయ్.

చొలేసిన సగ బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే అనీష్ గారు లీడ్ రోల్ గా నటించిన ఇట్లో అర్జున మూవీ నుంచి హెయిరే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే తమన్ అందించగా అనిరుద్ధ్ రవిచంద్రన్ అండ్ తమన్ గారు కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే కళ్యాణ్ చతుర్వేది గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో ఉన్న ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. జిట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: లిజనర్స్, విన్నారు కదండి, మీ అందరికీ ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మేము ముందుంటా. అంటే లైన్ స్టేట్ యూనియన్ రేడియో 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సరింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
2: ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణ

0: నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.